ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 13వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 5:59 దాటి 30 సెకండ్లు అవుతుంది. 6 గంటలకు హిందీలో వార్తా ముఖ్యాంశాలు, తదుపరి 6:05 ఆంగ్లంలో వార్తా ముఖ్యాంశాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఉదయించే సూర్యుడు తన బంగారు కిరణాలతో భూమిని మేల్కొల్పుతున్న వేళ, పక్షుల కిలకిలారావాలు ప్రకృతికి మంగళహారతి ఇస్తున్న వేళ, మనసుకు ప్రశాంతతను అందించే భక్తిభావంతో ఈ కొత్త రోజుకి ఆహ్వానం పలుకుదాము. ప్రకృతిలో ప్రతి ఆకు, ప్రతి పువ్వు, ప్రతి గాలి స్పర్శలో దైవత్వం దాగి ఉంటుందన్నమాట. మరి ఆ దైవ చైతన్యాన్ని హృదయంలో నింపుకుంటూ భక్తి అనే పవిత్ర మార్గంలో మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాము. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆచి స్వాతి శరత్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆచి స్వాతి శరత్. మనమున్నాము వందనంలో. మరి వందనంలో భక్తి విశేషాల గురించి మాట్లాడుకోబోతున్నాం. 6 గంటల నుంచి 7 గంటల వరకు భక్తి విశేషాలు, తదుపరి 7 గంటల నుంచి 10 గంటల వరకు బోలెడన్ని విషయాలు మీతో మాట్లాడడానికి వచ్చేసింది మీ ఆచి స్వాతి శరత్. భక్తితో పిలిస్తే పలికే దైవం, కష్టాల్లో ఉన్నవారికి అభయాన్ని ప్రసాదించే కరుణామూర్తి, అరణ్య గర్భంలో వెలసిన మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి, ప్రకృతి ఒడిలో కొలువయున్న ఈ పవిత్ర క్షేత్రం ఎన్నో మహిమలకు నిలయం. మరి ఆ దివ్యక్షేత్రమైన ఆ పుణ్యక్షేత్రం గురించి ఈరోజు మనం విషయాలు తెలుసుకోబోతున్నాము. అంతకంటే ముందుగా ఒక చక్కని గీతాన్ని అయితే విందాం.
1: చెంత రాముడుండగా చింతకు వలవంతకు తావే లేదు. సర్వకాల సర్వావస్థలలో భక్తుల వెంట నిలిచే దైవము నీవని విన్నాను, ఇప్పుడు తెలుసుకున్నాను. దీనదయా స్వరూపుడవు నీవు అనుట సత్యము. నా వంటి మదోన్మత్తుని కాచుటే దానికి తార్కాణ. భయహరుడవు, నా భవములను హరించి నన్ను నారదాదుల సరసన నిలిపిన నరసింహదాస వినుతుడవు, భద్రాచల నిలయుడవు, అనన్య శరణ శరణం ప్రపద్యే.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం మాట్లాడుకోబోతున్నాము మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం గురించి. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి, ఆలయం యొక్క చరిత్ర ఏమిటి, అన్నీ వివరంగా మాట్లాడుకున్నాము. మరి హిరణ్య కశ్యపుడిని సంహరించడానికి నరసింహస్వామి స్తంభంలో నుంచి ఉద్భవిస్తాడు, మనందరికీ తెలుసు. ఆ క్రూరుడైన హిరణ్య కశ్యపుడి వంటి రాక్షసుడికే నరసింహస్వామిని చూసి గుండె ఆగిపోయినంత పనైంది. అంటే

ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క రూపము, ఆ ఉగ్రరూపం చూసి హిరణ్యకశ్యపుడి వంటి అంత రాక్షసుడే భయపడాడు. మరి మనమెంత. ఇక భక్తుడైన ప్రహ్లాదుడికి కూడా భయంతో వెళ్ళంతా చిమట పట్టాయన్నమాట. అలాంటి స్వామివారు ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో విగ్రహ రూపంలో ఉన్నప్పటికీ నేరుగా చూడాలంటే ఆయనకి ఆయనని కొంతమంది చూడాలి అంటే భయపడతారట. ఎందుకు అనంటే ఆ ఆలయంలో స్వామివారిని భక్తులు ఉదయం వేళలో మాత్రమే దర్శించుకుంటారు. మరి ఎందుకు అలా దర్శించుకుంటారు, ఆ ఆలయం ఎక్కడుంది, ఆ ఆలయం యొక్క విశేషాల గురించి మాట్లాడుకుందాం ఈ గీతం తర్వాత.

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆచే స్వాతి శరత్. భారతదేశం మాన. భారతదేశం ఎన్నో ఆలయాలకు, ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధిగాంచిన దేశం. మరి అలాంటి ప్రసిద్ధమైన ఎన్నో ఆలయాలు ఉన్న ఈ దేశంలో ఈ ఆలయం కూడా ముఖ్యంగా చెప్పుకోవలసిన ఆలయం అన్నమాట, మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే, వరంగల్ జిల్లాలోని ఖమ్మం భద్రాచలం రహదారికి సమీపంలో ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులో ఈ ప్రాచీనమైన నరసింహస్వామి ఆలయం వెలసి ఉంది. ఇక్కడ మనకు ఎన్నో ఎన్నో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు చాలా ఉంటాయన్నమాట. హేమాచల నరసింహస్వామి ఆలయంగా కూడా పిలుస్తారు ఈ ఆలయాన్ని. మరి ఈ ఆలయానికి అంతుచిక్కని రహస్యాలు అని చెప్పాను కదా, అవేంటో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా గీతాన్నైతే విందాం.

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. మరి నిలయంలో సమయం 6:39 దాటి 40 సెకండ్లు అవుతుంది. మనం మాట్లాడుకుంటున్నాము మల్లూరు శ్రీ నరసింహస్వామి దేవాలయం యొక్క చరిత్ర గురించి. మరి అత్యంత ప్రాచీనమైనదిగా మనం చెప్తున్నాం కదా, ఈ క్షేత్రంలో నరసింహస్వామి కొండపైన వెలసి ఉంటాడనమాట. నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ఈ మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కూడా ప్రసిద్ధి చెందినది. మల్లూరు నరసింహస్వామి ఆలయం యొక్క చరిత్ర గనక చూసినట్లయితే, మనము 6వ శతాబ్దానికి పూర్వము ఈ ఆలయంలో దేవతలే నరసింహస్వామిని ప్రతిష్ఠించినట్లుగా మనకు తెలుస్తోందన్నమాట. అయితే 6వ శతాబ్దంలో దిలీప కులకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ కొన్ని తవ్వకాలు జరిపారన్నమాట. ఆ సమయంలో స్వామివారు దిలీప మహారాజుకు స్వప్నంలో కనిపించి తవ్వకాలు జరిగే సమయంలో గుణపం తగిలి తన యొక్క నాభి వద్ద గాయమైందని, భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని చెప్పడంతో దిలీప మహారాజు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీయించి ఆలయాన్ని నిర్మింపజేస్తారు అన్నమాట. అప్పటి నుంచి ఆ మహిమాన్వితమైన స్వామివారు అందరితో పూజలు అందుకుంటూ అక్కడ వెలుగొందుతున్నారు. మరి స్వామివారిని చూడాలంటే ఎలా, ఆయన విగ్రహం ఎలా ఉంటుంది, ఎలా అక్కడికి చేరుకోవాలి, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం గీతం తర్వాత.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎస్, మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆచి స్వాతి శరత్. మరి మనం మాట్లాడుకుంటున్నాము మల్లూరి నరసింహస్వామి దేవాలయం గురించి. మరి ఆ గర్భాలయంలో స్వామివారి మూర్తిని చూడాలంటే కాస్తంత గుండె ధైర్యం కావాల్సిందే అట. ఎందుకు అంటే నరసింహస్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువయ్యారు కాబట్టి అందుకు నిదర్శనంగా స్వామివారి యొక్క ప్రతిమ మెత్తగా ఉంటుందన్నమాట. మనం గనక మన అంటే మన వేలితో ఇలా ఒత్తి చూస్తే ఆ స్వామివారి విగ్రహం అంటే ఆ స్థలంలో ఎక్కడైతే ఒత్తుతామో ఇలా లోపలికి వెళుతుందన్నమాట. మన స్కిన్ ఇట్లా టచ్ చేస్తే ఎలా అయితే వెళ్తుందో అలా వెళ్తుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుందన్నమాట. సో అలా ఉంటుంది కాబట్టి చూసిన వాళ్ళు చాలామంది భయపడతారు. అంతేకాకుండా స్వామివారికి అభిషేకం చేసే అర్చకులు విగ్రహానికి ఛాతిపైన వెంట్రుకలు కూడా ఉండడం చూశారట. నిత్యం స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ఇక్కడ ఎంతో విశేషం అన్నమాట. ఇక నరసింహస్వామి విగ్రహానికి మనుషులకు వచ్చినట్లే మనకు వచ్చినట్లే చెమట కూడా వస్తుందట ఇక్కడ స్వామివారికి. అంతేకాకుండా ఇంకొక ప్రత్యేకత కూడా ఉందన్నమాట. తవ్వకాలు జరిగినప్పుడు నరసింహస్వామి వారి నాభి వద్ద గాయం కావడం వల్ల, అంటే చెప్పాను కదా ఆ తవ్వకం జరిగేటప్పుడు స్వామివారి విగ్రహానికి ఒక చోట తగులుతుందన్నమాట, ఆ నాభి వద్ద తగులుతుంది. అక్కడ గాయం కావడం వల్ల అక్కడి నుంచి ఒక ద్రవం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుందట. అయితే పూజారులు ఏం చేశారు, ఆ ద్రవం అనేది స్రవించకుండా చేయడానికి అక్కడ చందనాన్ని పెడతారట. ఆ చందనాన్ని ప్రతి శని ఆది సోమవారాలలో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ చందనంతో ఏం చేయొచ్చు అంటే సంతానలేమితో బాధపడేవారు, ఇక ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ చందనాన్ని గనక తీసుకొని వాడుకున్నట్లయితే అది మంచి జరుగుతుందని భక్తులకు మంచి నమ్మకం అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ క్షేత్రం గురించి, ఒక చక్కని గీతాన్నైతే విందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. మనమున్నాము వందనంలో. నరసింహస్వామి వారి పాదాల నుంచి అంటే మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆ నరసింహస్వామి పాదాల చెంత నుంచి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుందట. దానినే చింతామణి జలధారగా పిలుస్తారు. చల్లగా ప్రవహించే ఔషధ గుణాలతో కలిగిన ఈ నీరు గనక మనం తీసుకున్నట్లయితే ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది అని

ఒక నమ్మకం. అంతేకాకుండా ఈ చింతామణి జలధార ఎప్పుడు అన్ని కాలాలలో నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే రుద్రమదేవి ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ ఈ చింతామణి జలధార నీటిని తాగిందట. ఆ తర్వాత ఆమె అనారోగ్యం భారీ నుంచి బయటపడింది అని ఒక పురాణ గాథ కూడా ఉంది. ఇక ఈ ఆలయంకి వెళ్ళాలి అని అంటే, మామూలుగా ప్రతి ఒక్క ఆలయంకి మనము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12-1 గంట వరకు వెళ్తాం, మళ్ళీ సాయంత్రం వెళ్తాం. కానీ ఇక్కడ అలా కాదన్నమాట. ఆలయం యొక్క సందర్శన వేళలు కూడా మనకు భిన్నంగా ఉంటాయి. ఎందుకు అంటే ఇది దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఆ తర్వాత 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటుందన్నమాట. అటవీ ప్రాంతం కాబట్టి మనకు సాయంత్రం ఇక్కడ దర్శనం అనేది ఉండదు. అంతేకాకుండా ఉదయమంతా భక్తులతో సందడిగా కనిపించే ఈ నరసింహుని యొక్క కొండ భాగం పైన పొద్దున పొద్దున ఉండే వాతావరణం ఉంటుంది కదా, చాలా చాలా చాలా చాలా బాగుంటుందట. మరి చీకటి పడిన తర్వాత అక్కడ రాత్రి అంటే ఆ దట్టమైన అడవులు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దర్శనాన్ని కూడా అక్కడ మనకు ఇవ్వరన్నమాట. ఈ మల్లూరి ఆలయ పరిసరాలలోని అటవీ ప్రాంతంలో మనకు చాలా రకాల ఔషధ మొక్కలు కూడా దొరుకుతాయి అని ఒక వినికిడి అన్నమాట. కాబట్టి మనం ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఇవన్నింటినీ మనం దృష్టిలో ఉంచుకొని చూడాలి. అక్కడ యొక్క విగ్రహాన్ని అంటే ఒక 10 అడుగుల భారీ విగ్రహం స్వామివారిని చూసినట్లయితే మనకు తెలియకుండానే ఒక అనుభూతి అనేది కలుగుతుందట. మరి ఇది మల్లూరు నరసింహస్వామి యొక్క క్షేత్రం. ఓం నమో నారసింహాయ నమః అంటూ ఆ పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుంది అని తెలుసు మనందరికీ. ఇంతవరకు మీరు విన్నారు క్షేత్ర దర్శినిలో మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రం గురించి. మీరు వింటున్నారు వందనం, నేను మీ ఆర్జే స్వాతి శరత్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి మనం వచ్చేసాము వందనంలో బోల్డన్ని విషయాలు మాట్లాడుకోబోతున్నాము. మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం చెప్పుకునే విషయాలు, విశేషాలు. మరి ఫిట్నెస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది, అమ్మో ఎక్సర్సైజ్ చేసేయాలి, నేను హెల్దీ అయిపోవాలి అని అనుకుంటాము. ఫిట్నెస్తో పాటు మనకు మనం తీసుకునే ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు మీరు హెల్దీగా ఉండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారో మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎందుకు అనంటే మీరు తీసుకునే ఫుడ్ కొంతమందికి గుర్తుండి అంటే అవును కదా ఇలా కూడా తీసుకోవచ్చు అన్న చిన్న థాట్ రావచ్చు అనమాట. సో మీరు ఈరోజు హెల్దీగా ఏం తీసుకోబోతున్నారో నాకు వాట్సాప్ చేయొచ్చు అనమాట. మరి ఫిట్నెస్ గురించి ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ఎస్, అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. FM Rainbow 101.9.

ఎస్, మీరు వింటున్నారు వందనం. నేను మీయాచే స్వాతి శరత్. మరి ఫిట్నెస్లో మనం మాట్లాడుకోబోతున్నాము. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనము చాలా చాలా గంటల తరబడి వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే జిమ్లో కష్టపడి చాలా చాలా చేస్తూ ఉంటాం కదా. అదంతా కాకుండా చిన్నప్పుడు సరదాగా మనం ఆడుకునే ఒక ఆటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫిట్నెస్ నిపుణులందరూ సూచించే ఒక అద్భుతమైన వ్యాయామం ఒకటి ఉందన్నమాట. ఏంటి అని అనుకుంటున్నారా? చెప్పేస్తాను. ఒక చిన్న చేతిలో తాడు పట్టుకొని మనసులో కొంచెం ఉత్సాహం ఉంటే సరిపోతుందన్నమాట. శరీరానికి మన పూర్తి వ్యాయామం అందుతుంది. అదే స్కిప్పింగ్. ఎస్, మనం చిన్నప్పుడు ఆడుకునే తాడుతో ఆట ఉంటుంది కదా, అది చాలా చాలా చాలా చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెబుతున్నారు నిపుణులందరూ. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఇది మంచి ఎక్సర్సైజ్ అని చెబుతున్నారు. అంతేకాకుండా కండరాలు, మన మజిల్స్ అనేవి స్ట్రెంత్గా ఉండడానికి కూడా ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ అంట. మరి స్కిప్పింగ్ని స్కిప్ చేయకుండా ఎవ్రీడే మనం ఆడినట్లయితే, అంటే చేసినట్లయితే ఎన్నో ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. మరి సూపర్ ట్రాక్ అయితే విందాం.

ఎస్ కారుణ్య గారు అండ్ చైత్ర గారు పాడిన మర్యాద రామన్న మూవీ నుంచి సూపర్ సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మనం మాట్లాడుకుంటున్నాము ఫిట్నెస్లో భాగంగా స్కిప్పింగ్ గురించి. ఒక చిన్న తాడు అది ఎన్నో బెనిఫిట్స్ని కలిగి ఉంటుందన్నమాట. మనకుండే బిజీ లైఫ్ స్టైల్లో అండ్ బద్ధకం కారణంగా వర్కౌట్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపారు. కాబట్టి ఒక ఎవ్రీడే ఏదో ఒక చిన్నదో పెద్దదో ఎక్సర్సైజ్ చేయాలని మాత్రం మనందరికీ తెలుసు. సో అలాంటి వాటిల్లో అంటే ఇంట్లో చేసుకునే వాటిల్లో ఈజీగా ఎక్కువ హడావిడి లేకుండా వర్కౌట్స్ చేసే వాటి లో ఇది ఒకటన్నమాట. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా చేయాలి. ఈ దీనివల్ల ఏమవుతుంది అని అంటే వర్కౌట్ చేస్తే ఫిట్గా ఉంటాము కానీ దీని నుంచి మనకు షేప్ మెయింటైన్ చేయొచ్చట. ఇక బద్ధకం అనేది కూడా మన దగ్గరికి కూడా రాదట. కాబట్టి ఈ వర్కౌట్ అంటే ఈ స్కిప్పింగ్ అనేది చేసే వాళ్ళల్లో ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది చాలా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. మరి వెయిట్ లాస్ అవ్వాలి ఎవరైతే ఎక్కువ వెయిట్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ స్కిప్పింగ్ అనేది మంచి ఎక్సర్సైజ్ అని చెబుతున్నారు. రోజు స్కిప్పింగ్ చేస్తే గనక మన బాడీలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వు ఉంటుంది కదా, అదంతా కరిగిపోయి సన్నగా ఖచ్చితంగా అవుతారట. కాకపోతే ప్రతిరోజు ఒక గంట పాటు తాడుతో మనం బిజీగా ఉండాలన్నమాట. అప్పుడు మనకు 1300 క్యాలరీస్ ఖర్చు అవుతాయట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు స్కిప్పింగ్ మంచి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఈ స్కిప్పింగ్లో మనం జంప్ చేస్తూ ఉంటాం కదా డైలీ. అంటే దీన్ని ఒకటేసారి స్టార్ట్ చేయొద్దన్నమాట. అది స్టార్ట్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే డైలీ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఇంక్రీస్ చేస్తూ మనం చేసినట్లయితే కనుక చాలా చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి, వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది, స్పాట్ తర్వాత సాంగ్ వచ్చేస్తుంది.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9 Musically Yours.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు వందనం, నేను మీయాచే స్వాతి శరత్. మరి మనం మాట్లాడుకుంటున్నాం స్కిప్పింగ్ గురించి. ఈ స్కిప్పింగ్ అనేది మన బ్రెయిన్ పైన అనుకూలమైన ప్రభావాన్ని చూపెడుతుందట. అంతేకాకుండా మనం జాగ్రత్తగా, అంటే జంప్ చేసేటప్పుడు మన మైండ్ బాడీ రెండు కాన్సన్ట్రేట్గా ఉంటాయి కదా, ఆ కనెక్షన్ మనకు బ్రెయిన్ పంపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శ్రద్ధ అనేది మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి బ్రెయిన్ యాక్టివ్ అవ్వడానికి ఇది మనకు యూజ్ అవుతుందని మనకు తెలిసిపోతుంది అన్నమాట. అంతేకాకుండా హార్ట్కి, చెప్పాను కదా కార్డియో, స్కిప్పింగ్ గుండె ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది అన్నమాట. హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది, మన హార్ట్ అనేది హెల్దీగా ఉంటుంది, మన యొక్క గుండె వేగాన్ని పెంచి బ్లడ్ సర్క్యులేషన్ని కూడా మెరుగుపరుస్తుందట. ప్రతి, అంటే క్రమం తప్పకుండా కనుక చేసినట్లయితే మనం హార్ట్కి సంబంధించిన డిసీజెస్ నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఊపిరితిత్తులకు కూడా చాలా మంచిది. అంటే స్కిప్పింగ్ చేసిన తర్వాత మనం బ్రీత్ తీసుకుంటాం కదా, అది ఫాస్ట్ అవుతుంది కదా, దీనివల్ల మన లంగ్స్ అనేది చాలా హెల్దీగా ఉంటాయట. ఇక అంతేకాకుండా మన బాడీకి ముఖ్యంగా ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుందన్నమాట. షోల్డర్స్ కదులుతాయి, ఫుట్ కదిలిస్తాము, అన్ని బాడీ పార్ట్స్ ఈజీగా వంగుతాయి అన్నమాట. సో ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు తెలియకుండానే వచ్చేస్తుంది మన బాడీలో, మెయిన్గా లెగ్స్లో. ఇక యాజ్ యూజువల్ స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది. ఇక మన బాడీలో, అంటే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవ్వడానికి యూజ్ అవుతుంది. కాళ్ళ యొక్క కండరాలు బలంగా, అంటే జంపింగ్ టైంలో మనం కాళ్ళు యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ కాళ్ళు యూజ్ చేసినప్పుడు ఆ కాళ్ళల్లో బలము, చురుకుదనము, ఏదైనా ఓర్చుకునే శక్తి ఇవన్నీ తగ్గుతాయన్నమాట. ఇక స్ట్రెస్ కూడా రిలీజ్ అవుతుంది, బోన్స్ కూడా మనకు స్ట్రాంగ్ అవుతాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న జంప్, అంటే ఈ స్కిప్పింగ్కి ఒక చిన్న హిస్టరీ కూడా ఉందన్నమాట. అదేంటో చెప్పేస్తాను ఈ సాంగ్ విన్న తర్వాత. ఎస్,

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: FM Rainbow 101.9.

ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము స్కిప్పింగ్ గురించి. మరి ఈ స్కిప్పింగ్కి హిస్టరీ కూడా ఉంది. స్కిప్పింగ్కి హిస్టరీ ఏంటి అని చిన్న డౌట్ రావచ్చు. మరి స్కిప్పింగ్ లేదా జంపింగ్ రోప్ అనేది ఓన్లీ పిల్లలు ఆడుకునే ఆట మాత్రం కాదు. ఇది చాలా చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఉందట. అంటే కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము స్కిప్పింగ్కి మూలాలు ఏంటి అంటే 1600 సంవత్సరాల కాలం నాటిదట. అది యూరప్లోని ప్రజలు ఫస్ట్ తాళ్లతో సరదా గా దూకే ఆటలు ఆడుకుంటూ తర్వాత అది పిల్లల్లో చాలా ఇష్టం అనేది పెరిగిపోయిందట. సో 18వ శతాబ్దంలో స్కిప్పింగ్ అనేది ముఖ్యంగా లేడీస్, చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆడే ఆటగా గుర్తింపు పొందింది. దాని తర్వాత వీధుల్లో ఉండే చిన్న చిన్న పిల్లలు స్కూల్స్ దగ్గర లేకపోతే ఇళ్ల ముందు ఇలా తాడుతో ఆడుకుంటూ దీనికి కొన్ని రైమ్స్ కూడా యాడ్ చేయడము, సరదాగా దీనితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడడము, అలా ఒక సామాజిక ఆటగా ఇది మారిపోయిందట. దాని తర్వాత 20వ శతాబ్దంలో, మొత్తం ఇప్పుడే చెప్పేస్తే ఇలా ఇంకొంచెం ఉందన్నమాట, దాని గురించి అయితే సాంగ్ తర్వాత చెప్పేస్తాను. ఎస్,

ఎస్, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి శ్రేయా ఘోషల్ గారు పాడిన సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మనం మాట్లాడుకుంటున్నాం స్కిప్పింగ్ గురించి, ఇక లేట్ చేయకుండా చెప్పేస్తాను. మరి 20వ శతాబ్దం ప్రారంభంలో ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా స్కిప్పింగ్ నుంచి కలిగే ప్రయోజనాలు అన్నీ ఐడెంటిఫై చేశారట. చేసి ముఖ్యంగా బాక్సింగ్ చేసే వాళ్ళు, బాక్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ ట్రైనింగ్లో ఈ స్కిప్పింగ్ని యాడ్ చేసుకున్నారనమాట. దీనితో మనకు వేగము, బ్యాలెన్సింగ్, కాళ్ళలో స్ట్రెంగ్త్, స్టామినా పెరగడం ఇవన్నీ అవుతున్నాయి అని వాళ్ళ దానిలో ఈ స్కిప్పింగ్ని యాడ్ చేసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన బాక్సర్స్ ఉన్నారు కదా, మహమ్మద్ అలీ, మైక్ టైసన్, వాళ్ళు వాళ్ళ శిక్షణలో ఈ స్కిప్పింగ్ని చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారంట దానికి. అప్పటి నుంచి ఇది ఆట మాత్రం

0: మాత్రమే కాకుండా కంప్లీట్ ఎక్సర్సైజ్గా ఇది మారిపోయిందన్నమాట. సో ఇప్పుడున్న ప్రపంచవ్యాప్తంగా స్కిప్పింగ్ అనేది జిమ్లలో లేకపోతే గేమ్స్లలో కేంద్రాల్లో పాఠశాలల్లో ఎక్కడైనా సరే జంప్ రోప్ ఫిట్నెస్ అనే ప్రత్యేక ఫిట్నెస్ విధానం కూడా స్టార్ట్ అయిపోయిందట. కాబట్టి ఈ స్కిప్పింగ్ అంటే హిస్టరీలో కూడా ఈ స్కిప్పింగ్కి ఇంత ఫేమస్ ఉందంటే మనం ఎందుకు చేయకూడదు? చిన్నప్పుడు ఆడుకున్న సరదా అయిన ఆటని ఇప్పుడు మన హెల్త్ కోసం వాడుకుంటే తప్పేంటి కదా? ఎస్, మరి ఇది ఇవాళ్టి ఫిట్నెస్లో స్కిప్పింగ్ గురించి. మరి మీరు కూడా స్కిప్పింగ్ని డైలీ ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్, 15 మినిట్స్ అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే, లేకపోతే నెంబర్స్ ఈరోజు 30 చేయడము లేకపోతే 40, 50 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు తెలియకుండానే మన బాడీ ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది, మన బాడీలో స్టామినా పెరుగుతుంది, స్ట్రెంగ్త్ అని వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. జిమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఏమంటారు కదా, ఈజీగా మన చేతిలోనే ఒక చిన్న తాడు ఉంటే సరిపోతుంది. ఎస్, ఇంకా అంటే అవసరం లేకుండా టెక్నాలజీ కూడా పెరిగిపోయింది కాబట్టి ఆ స్కిప్పింగ్ మనం ఎన్ని చేస్తున్నామో అని కౌంట్ చేసుకునే పని లేకుండా ఒక చిన్న బటన్ ఆన్ చేస్తే మనం హ్యాండ్స్కి పట్టుకుంటాం కదా, అందులోనే ఒక చిన్న మిషన్ ఉంటుందన్నమాట. మనం ఎన్ని స్కిప్పింగ్స్ చేస్తామో అందులో కౌంట్ కూడా వచ్చేస్తుందన్నమాట. టెక్నాలజీ బాబు, టెక్నాలజీ అలా పెరిగిపోతూ ఉంటుంది, దాన్ని మనం వాడుకుంటూ ఉండాలి. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, దాని తర్వాత 8 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు.
1: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat. Join Indian Navy.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు 2025 సంవత్సరానికి ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. కుటుంబం అనే నిర్వచనంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్ధం కానీ కాదని స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో న్యాయవాదులపై బెదిరింపులు దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం న్యాయవాదుల భద్రతా చట్టం తెచ్చింది. అది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ఓటర్ జాబితా ప్రక్రియ సరిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. అందులో భాగంగా రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఖత్ వస్త్రోత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారు. రంగారెడ్డి జిల్లాలో 672 మహిళా స్వయం సహాయక బృందాలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు 57,38,00,000 రూపాయల చెక్కులను అందజేశారు. రాష్ట్ర ఆర్టీసీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 10,000 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసి సరికొత్త రికార్డు నమోదు చేస్తుందని సంస్థ ఎండీ వైనాగిరెడ్డి చెప్పారు. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 9 గంటలకు.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జీ స్వాతి శరతి. యాస్ మరీ స్టూడియో క్లాక్ లో సమయం 8:09 దాటి 40 సెకండ్లు అవుతుంది. మరి వర్కౌట్స్ అన్నీ అయిపోయాక మనం ఫ్రెష్ అప్ అయ్యి చిన్న అంటే మన మన పనులలోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా. మరి ఆ ప్రాసెస్లో మనం తీసుకునే, మార్నింగ్ చెప్పాను కదా, మార్నింగ్ తీసుకునే ఫుడ్, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్, అసలు బ్రేక్ఫాస్ట్ ఎలా వచ్చింది ఆ పేరు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎస్, నేనైతే చెప్పేస్తాను. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే విన్నాం, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో చెప్పేస్తాను.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము బ్రేక్ఫాస్ట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. అసలు ఆ పేరు ఎలా వచ్చింది అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్, ఎస్, ఆ పేరులోనే మీనింగ్ ఉందన్నమాట. మనము నైట్ రాత్రి తిన్న తర్వాత మార్నింగ్ లేచే వరకు ఒక లాంగ్ గ్యాప్ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ మనం అన్ని అవర్స్ పడుకుంటే అన్ అవర్స్, ఒకవేళ ఎర్లీగా తిని పడుకుంటే బిఫోర్ స్లీప్ 2 అవర్స్ అండ్ 6 అవర్స్ స్లీప్, 8 అవర్స్, 10 అవర్స్, అలా 12 అవర్స్, ఆల్మోస్ట్ ఒక 10 to 12 అవర్స్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ నిద్ర లేచిన తర్వాత కూడా మనం వర్కౌట్స్ లేకపోతే ఎక్సర్సైజ్, కుకింగ్ ఒకవేళ అవన్నీ చేయని వాళ్ళు కుకింగ్ అవన్నీ చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఒక లాంగ్ బ్రేక్, మనం ఉండే ఫాస్టింగ్కి ఒక లాంగ్ గ్యాప్ తర్వాత బ్రేక్ ఇచ్చేస్తున్నాం. కాబట్టి బ్రేక్ ద ఫాస్ట్ అనే పదం నుంచి బ్రేక్ఫాస్ట్ అనే పేరు వచ్చిందట. చాలా సిల్లీగా ఉంది కదా. ఎస్, కొన్ని కొన్ని అలానే ఉంటాయన్నమాట. అయితే అందుకే 8 నుంచి 12 గంటల పాటు మనం ఫుడ్ తీసుకోకుండా ఉంటాం కదా. దాని తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసినట్లయితే మన బ్రెయిన్కి కానీ మన బాడీకి కానీ తిరిగి ఎనర్జీ వస్తుందన్నమాట. ఒక వెహికల్కి ఫ్యూయల్ అయిపోతే పోస్తే అది ఎలా వర్క్ అవుతుందో మన బాడీకి కూడా అంత లాంగ్ గ్యాప్ తర్వాత ఏదో ఒక ఫుడ్, అంటే అది కూడా హెల్దీ ఫుడ్ ఇచ్చినట్లయితే అది కూడా ఎనర్జీని తీసేసుకుంటుంది. సో ప్రపంచంలోనే అతిపెద్ద బ్రేక్ఫాస్ట్ కొన్ని దేశాల్లో ఉందన్నమాట. అంటే అవన్నీ, వాటి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నేను ఈరోజు మీకు చెప్పేస్తాను. సో అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఎస్ మరి హెల్దీ హెల్దీ మనం మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బ్రేక్ఫాస్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్గా చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సౌత్ ఇండియాలో అయితే మనందరికీ తెలుసు ఇడ్లీ దోశ వడ ఇలా అన్నీ తీసుకుంటాము. ఇక వేరే కంట్రీస్లో ముఖ్యంగా అక్కడ బ్రెడ్స్ ఎగ్స్ సలాడ్స్ ఇలాంటివన్నీ తీసుకుంటారు. బీన్స్ టోస్టులు సాసేజ్లు మష్రూమ్స్ ఇలాంటివన్నీ తీసుకుంటారు అన్నమాట. సో ఓల్డ్ అంటే చాలా చాలా ఓల్డ్ డేస్లో బ్రేక్ఫాస్ట్ అనేది అందరికీ ఉండేది కాదు. ఒకప్పుడు రాజులు రైతులు కూలీ పని చేసేవాళ్ళు

మార్నింగ్ మార్నింగే భోజనం చేసి, అంటే కడుపు నిండా భోజనం చేసి వాళ్ళు వాళ్ళ పనిలోకి వెళ్ళిపోయారనమాట, వెళ్ళిపోయేవారనమాట. తర్వాత డేస్లో క్రమక్రమంగా ఇది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది అలవాటైపోయిందట. మరి ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి, సూపర్ ట్రాక్ అయితే విందాం.

చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొకటి తిట్టుకు.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆజీ స్వాతి శరత్. మరి స్టూడియోలో టైం 8 అవర్స్ క్రాస్ అయ్యి 35 మినిట్స్ కూడా క్రాస్ అయ్యి 20 సెకండ్స్ అవుతుంది. మరి సూపర్ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట ఇది, అందుకే మనం బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. మన బ్రెయిన్ అనేది గ్లూకోజ్ని ఎక్కువగా యూజ్ చేస్తుందట, కాబట్టి మన మెదడు శరీర శక్తిలో దాదాపు 20%ని అది యూజ్ చేసుకుంటుంది. దానికోసమని మనం మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది హెల్దీగా ఉండాలి. అలా తీసుకున్నట్లయితే మనకు కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుందట. మరి డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారని చెప్పాను కదా. జపాన్లో అయితే ఫిషెస్, రైస్, మిసో సూప్, టర్కీలో చీజ్, ఆలివ్లు, బ్రెడ్స్, మెక్సికోలో టోర్టిల్లా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా. మన ప్లేస్లో అయితే ఇడ్లీ, దోశ, పరాటా, పోహా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో బట్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అనే అలవాటు తగ్గిపోతుందన్నమాట. అంటే మానేస్తూ ఉన్నారు. ఎందుకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడము, ఏదో ఒకటి ప్రోటీన్ పౌడర్ అలా తాగేసి డైరెక్ట్గా లంచ్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు. కానీ మనకి పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారు అంటే, బ్యాలెన్స్డ్గా ఉండే అల్పాహారం తీసుకోవడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అట. అంటే ఆ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో మనం హెల్దీగా ఏదైనా సరే కాస్త హెల్దీగా ఎనర్జీనిచ్చేది తీసుకున్నట్టయితే కనుక మనకు రోజంతా, అంటే ఉదయం మనం ఉదయం తీసుకునే అల్పాహారం కేవలం ఒక భోజనం లాగా, అంటే అది ఫుడ్ మాత్రమే కాకుండా మన డే అంతా అది ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మిస్ అవ్వకుండా ఏదో ఒకటి కంపల్సరీ అయితే తీసుకోవాలి. సో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో నేనైతే రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్ మరికల్, ఆలస్యం చేయకుండా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చెప్పేస్తాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైం కూడా దగ్గరకు వచ్చేస్తుంది. సో స్టూడియో క్లాక్లో సమయం 8:47 దాటి 30 సెకండ్లు అవుతోంది. గుజరాతీ స్పెషల్ డోక్లా. ఎస్, డోక్లా ఇది మనందరికీ తెలుసు, బయట కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎల్లో కలర్లో చాలా సాఫ్ట్ సాఫ్ట్గా చాలా మృదువుగా ఉంటుంది అనమాట. దాన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు, స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు, ఎలా అయినా తినొచ్చు అనమాట. అది మన తీసుకునే దానిపైన ఉంటుంది. ముఖ్యంగా ఇది బేసన్ పిండితో తయారు చేస్తారు, అంటే శనగ పిండితో తయారు చేస్తారనమాట. గుజరాత్లో ప్రసిద్ధి చెందిన అల్పాహారం అట ఇది. శనగపిండి 1 కప్ తీసుకోవాలి, పెరుగు 1/2 కప్ తీసుకోవాలి, నీరు కూడా 1/2 కప్ తీసుకోవాలన్నమాట. ఇక దాంతోపాటు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్ సరిపోతుంది, పసుపు 1 చిటికెడు, ఉప్పు దానికి సరిపడనంత. ఇందులో వేసే ముఖ్యమైన

ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఫ్రూట్ సాల్ట్. ఫ్రూట్ సాల్ట్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది, అది ఒక టీ స్పూన్ వేయాలన్నమాట. జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి శనగపిండి, పెరుగు, నీరు, ఇక అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, ఫ్రూట్ సాల్ట్, ఇదంతా కంపల్సరీ అన్నమాట. సో దీన్ని ఎలా తయారు చేయాలి ఏంటి అంటే, శనగపిండిలో మనం పెరుగు, నీరు, ఉప్పు కలిపి మిశ్రమాన్ని ఒక బ్యాటర్ని తయారు చేయాలన్నమాట. దాన్ని ఒక 15 to 20 మినిట్స్, ఒక 25 మినిట్స్ పక్కన పెట్టుకొని, దాని తర్వాత అంటే పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొని లాస్ట్లో మనము ఫ్రూట్ సాల్ట్ అనేది యాడ్ చేయాలి. సో వెంటనే మనము ఫ్రూట్ సాల్ట్ యాడ్ చేసిన వెంటనే ఒక ప్లేట్కి ఆయిల్ రాసి పెట్టుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే అప్లై చేసి పెట్టుకొని దానిపైన మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో అదంతా ఒక ఫ్లాట్గా వేసేసుకొని దాన్ని ఇలా ఇలా ట్యాప్ చేయాలన్నమాట. ప్లేట్ని ఇలా కొడితే ఏమైనా కింద బబుల్స్, అక్కడక్కడ బబుల్స్ ఉంటే అవి ఫిల్ అయిపోతాయి. సో ఆ బ్యాటర్ని ప్లేట్లో తీసుకున్నాం కదా, దాన్ని ఒక 15 మినిట్స్ పాటు ఆవిరికి ఉడికించుకోవాలి. ఆవిరికి ఉడికించిన తర్వాత దాన్ని తీసి మనకి ఏ షేప్లో కావాలంటే, అంటే స్క్వేర్ షేపా, రెక్టాంగిలా, డైమండా, ఎనీ షేప్, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత పైన దానిపైన తాళింపు అంటే నూనె ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అందులో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి దానిపైన పోపు వేసి డెకరేషన్ చేసుకున్నట్లయితే టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా దీని గురించి కొన్ని విషయాలు అయితే చెప్పేస్తాను. సూపర్ ట్రాక్ అయితే విందాం.

ఎస్, సుపచాకైతే విన్నారు కదా, మరి డోక్లా గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ డోక్లా బేసన్ పిండితో కాకుండా మనకు రెడీమేడ్గా ప్యాకెట్స్ కూడా దొరుకుతాయన్నమాట. ఆ ప్యాకెట్ డైరెక్ట్గా దానిలో జస్ట్ మనం కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి కలుపుకొని దాన్ని అలా కూడా చేసుకోవచ్చు, పెరుగు ఇదంతా చేయకుండా. అండ్ మనకు వైట్గా రవ్వ దొరుకుతుంది కదా, బొంబాయి రవ్వ అని, ఆ రవ్వలో కూడా పెరుగు కలిపి చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది ఆవిరికి ఉడికించడం వల్ల దీనిలో ఆయిల్ అనేది మనం తక్కువగా పడుతుందన్నమాట. సో 100 గ్రామ్స్ డోక్లాలో సుమారు మనకు పోషకాల విలువలు ఎన్ని ఉంటాయంటే, క్యాలరీస్ అయితే 150 to 180 క్యాలరీస్ ఉంటాయట. ప్రోటీన్ విషయానికి వస్తే, ఎందుకంటే శనగపిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి 7 to 9 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఇక కార్బోహైడ్రేట్స్ 20 to 25 గ్రామ్స్, ఫ్యాట్ 4 to 6 గ్రామ్స్, ఫైబర్ 3 to 5 గ్రామ్స్, కాల్షియం 20 to 40 గ్రామ్స్, ఐరన్ 1 to 2 గ్రామ్స్ ఉంటుంది అన్నమాట. సో ఈ డోక్లా యొక్క అంటే ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది చెప్పాను కదా, శనగపిండి యూజ్ చేయడం వల్ల ఇది మజిల్స్కి మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. సో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఎందుకంటే ఆయిల్ దానిలో తక్కువగా ఉంటుంది, చాలా లైట్ ఫుడ్, ఇక డీప్ ఫ్రై చేసుకోకుండా ఉంటుంది కాబట్టి దానిలో ఫ్యాట్ అనేది కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట. మన బాడీకి ఇమీడియట్గా ఎనర్జీని ఇవ్వడానికి తీసుకునే ఫుడ్ అంటే అందులో ఇది కూడా ఒకటి అన్నమాట. సో మనము గోధుమ పిండికి ఆల్టర్నేట్గా ఏదైనా చేసుకోవాలి అని అంటే, గ్లూటెన్ ఫ్రీగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ డోక్లా అనేది ఒక మంచి టేస్టీ అయిన రెసిపీనే కాకుండా, దీనిలో శనగపిండి యూజ్ చేయడం వల్ల అందులో నూనె కూడా యూజ్ చేస్తలేం కాబట్టి ఒక మంచి గుజరాతీ రెసిపీ అని చెప్పాలి. బట్ ఇప్పుడు ఇక్కడ మనం కూడా చాలా చాలా ప్లేసెస్లో చూస్తూ ఉంటాం. ఇది ఇవాళ సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. మరి సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ట్రాక్ తర్వాత మనకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం నేనైతే మీతో పాటే ఉంటాను, మీరు కూడా నాతో పాటే ఉండాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయా.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రహదారులు భవనాల శాఖ కాలుష్య నియంత్రణ మండలిలో 290 ఇంజనీర్ల ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో రాత పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ పేర్కొంది. జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు 2020 సంవత్సరానికని పురస్కారాలు ప్రదానం చేస్తారు. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెను కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. కుటుంబం అనే నిర్వచనించి పెళ్లైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో రబీ సీజన్లో ఈ నెల 1వ తేదీ నాటికి 66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాల సంస్థ తెలియజేసింది. 9.5 లక్షల మంది రైతులకు 11,903 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు పేర్కొంది. వచ్చే ఆగస్టులో నిర్వహించే టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 11వ తేదీలోగా రుసుము చెల్లించవలసి ఉందని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కేలింగయ్య తెలియజేశారు. ఓటర్ జాబితా ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం వచ్చే నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. సామాజిక సేవ, సాహస కృత్యాలు, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించిన పిల్లలను awards.gov.in పోర్టల్ ద్వారా నామినేట్ చేయవచ్చు. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 10 గంటలకు.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: FM Rainbow 101.9.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి స్టూడియో క్లాక్లో టైమ్ 9 అవర్స్ క్రాస్ అయిపోయి, 9 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అవుతుందన్నమాట. ఎస్, మరి హిస్టరీలో ప్రతిరోజుకి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటూనే ఉంటుందన్నమాట. సో అలాంటి వాటిలో ఈరోజు కూడా మన హిస్టరీలో అంటే ఒక ఇంపార్టెంట్ డే అన్నమాట, ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఎస్, ఒకప్పుడు చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా ఆసక్తిగా నేర్చుకున్నాం మొట్టమొదటి ట్రావెల్ ఏది అంటే, అంటే మొదటగా మనం నేర్చుకునే అంటే ట్రైస్కిల్ కానీ బైస్కిల్ కానీ ఏదైనా సరే అది సైకిల్ అవుతుంది కదా. అదేంటి అంటే సైకిల్ రెండు, అంటే ఫస్ట్ 3 చక్రాలు అంటే చిన్నప్పుడు, తర్వాత మనం రోడ్ పైన ఆన్ రోడ్ పైన వెళ్ళేది అని అంటే 2 చక్రాల పైన బ్యాలెన్స్గా ఉండడం నేర్చుకుంటూ పడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ లేస్తూ ఎన్ని దెబ్బలు తగిలినా మళ్ళీ దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో దాన్ని తొక్కుతూ 2 చక్రాల పైన బ్యాలెన్స్ నేర్చుకుంటూ ముందుకు సాగే అంటే ఆ క్షణాలు ఉంటాయి కదా, ఆ టైం పీరియడ్ ఉంటుంది కదా, అవి మనకు చాలా చాలా మంచి మెమొరీస్ అన్నమాట. మరి మీరు కూడా మీరు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నప్పుడు ఏవైనా మంచి మెమొరీస్ ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయండి, నేను చదివి వినిపిస్తాను. వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, సైకిల్తో మీకున్న మంచి మెమొరీస్ ఏవైనా ఉంటే కనుక. సో ఈ వరల్డ్ అంటే ప్రపంచ సైకిల్ దినోత్సవం గురించి కొన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే విందాం.

சன் ஆஃப் சத்தியமூர்த்தி மூவி நினச்சி சூப்பர் மச்சி சூப்பர் மச்சி அண்ட் சூப்பர் ட்ராக் அயితే విన్నారు కదా మీరు వింటున్నారు వందనం నేను మీ ఆర్జే స్వాతి శరత్ ఎస్ మరి మనం మాట్లాడుకుంటున్నాము వందనంలో ఈరోజు వరల్డ్ సైకిల్ డే అనమాట ప్రపంచ సైకిల్ దినోత్సవం దాని గురించి మాట్లాడుకుంటున్నాము సైకిల్ అనగానే మనకు చాలా చాలా అంటే దాని గురించి చాలా మెమరీస్ ఉంటాయి దాని గురించి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పనక్కర్లేదన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ మనము ఎక్కడికైనా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి ఇంధనం ఖర్చు లేకుండా అని అంటే ప్రిఫర్ చేసే వాహనము ఇదే మరి దీన్ని అలా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం మాత్రం కాకుండా మనం దీన్ని చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటామన్నమాట అంటే మనము వర్కౌట్ చేయడానికి మార్నింగ్ చెప్పాను కదా వర్కౌట్ చేయడానికి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ వర్కౌట్ చేయడం వల్ల అంటే దానికోసం ఎందుకు యూజ్ అవుతుంది అంటే సేమ్ ఇది కూడా హార్ట్కి యూజ్ అవుతుంది మన మజిల్స్ని స్ట్రాంగ్ చేస్తుంది అంతేకాకుండా మన స్ట్రెంగ్త్ కాళ్ళల్లో స్ట్రెంగ్త్ను కూడా పెంచుతుందన్నమాట సో దాని కోసం అంటే ఊపిరితిత్తులను కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఇవన్నీ ఈ సైకిల్ వల్ల మనకు బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అసలు ఈ ప్రపంచ సైకిల్ దినోత్సవం అనేది ఎలా స్టార్ట్ అయింది ఎందుకు జరుపుకుంటారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం సూపర్ ట్రాక్ తర్వాత ఏమంటారు ఎస్

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

నృత్యం అనేది జరుపుకుంటారట. సో ఇది జస్ట్ ఒక వెహికల్ అనేది మాత్రమే కాదు, దాదాపుగా 200 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ బైస్కిల్కి. 1817లో జర్మనీకి చెందిన కార్ల్ డ్రైసిస్ అనే 2 చక్రాల వాహనాన్ని రూపొందించాడు ఆయన. అదే మనకు సైకిల్కి పునాది అన్నమాట. దాని తర్వాత పెడల్స్, చైన్ డ్రైవ్, గాలి నింపే టైర్లు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్వి ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత యాడ్ అవుతూ వచ్చాయి. దీన్ని డాండీ హార్స్ లేదా లాఫ్ మైషన్ అని పిలిచేవారట అప్పుడు స్టార్టింగ్లో కనిపెట్టిన దాన్ని. అయితే బ్రిటిష్ వారి కాలంలో భారత్ లోకి సైకిల్ అనేది వచ్చింది. అప్పటి నుంచి మనకు ఇది రవాణాకి కానీ లేకపోతే గేమ్స్కి, క్రీడలకు కానీ, వినోద మార్గాలు, వివిధ టైప్స్ ఆఫ్ మనము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్కి ఈ సైకిల్ని వాడుతున్నామన్నమాట. దాని తర్వాత ఈ ప్రపంచ సైకిల్ దినోత్సవం అనేది ఎలా స్టార్ట్ అయింది అని అంటే 2019 ఏప్రిల్ 12న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది. సో ఈ తీర్మానానికి 193 దేశాలు మద్దతు ఇచ్చాయన్నమాట. సో ఈ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు, విద్యార్థులు అందరూ కీలక పాత్రని పోషించారు. సో ఐక్యరాజ్య సమితి ఎందుకు అదే రోజుని ప్రకటించింది అన్నదానికి కూడా రీజన్ ఉంది. ఆ రీజన్ కూడా చెప్పేస్తాను, బట్ సూపర్ ట్రాక్ అయితే విందాము, ట్రాక్ తర్వాత చెప్పేస్తాను.

ఎస్, మనం వరల్డ్ బైస్కిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎందుకు అంటే ఐక్యరాజ్య సమితి ఎందుకు యుఎన్ ప్రకారము ప్రకటించింది వరల్డ్ సైకిల్ డే జరుపుకోవాలి అనేసి? ఎందుకు అంటే ఇది చౌకైన రవాణా సాధనం అన్నమాట. ఇంకా మనకు పర్యావరణ హితమైనది కూడా, అంతేకాకుండా కాలుష్యాన్ని తగ్గిస్తుంది. అసలు కాలుష్యం అనేదే రాదు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక స్థిరమైన అభివృద్ధికి కూడా దోహదపడుతుంది అన్నమాట ఇది. అందుకే దీనికి ఒక ప్రత్యేకమైన దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. మరి జూన్ 3వ తేదీ ఎందుకు అని అంటే, మనకు జూన్ 5న పర్యావరణ దినోత్సవం అన్నమాట. సో దాని ముందు నుంచే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ అవుతూ ఉంటాయి కదా, ఆ భాగంగా ఈ సైకిల్ అనేది కూడా ఒకటి పర్యావరణ కాలుష్యానికి అవ్వకుండా అడ్డుకునే సాధనం కాబట్టి దానిలో భాగంగా ఇది కూడా వాళ్ళు ఆ రకంగా కూడా ఆలోచించి జూన్ 3న చేశారన్నమాట. అంటే ఈ పర్యావరణానికి ఎలా ఉపయోగపడుతుంది, అసలు దీన్ని ఎందుకు చేశారు, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నేను చెప్పేస్తాను. అంతకంటే ముందుగా మనకు ఒక సూపర్ మెసేజ్ అయితే వచ్చింది. తోట మురళీకృష్ణ గారు మెసేజ్ చేశారు, హైదరాబాద్ ఉప్పల్ నుండి గుంటూరులో హై స్కూల్ చదివేటప్పుడు సైకిల్ నేర్చుకున్నాడంట. వాళ్ళ మామయ్యకి హెర్క్లస్ సైకిల్ ఉండేదట, అయితే ఆయన సండే ఒక్కరోజే మధ్యాహ్నం 1 గంట ఇచ్చేవాడు. దానికోసం నేను మా అన్నయ్య మారుతి శ్రీనివాస్ వారమంతా ఎదురు చూసేవాళ్ళం. ఒకళ్ళు అడ్డకాలు తొక్కుతూ ఉంటే ఇంకొకళ్ళం వెనుక పట్టుకొని పరిగెడుతూ ఉండేవాళ్ళం. మధ్యలో కింద పడిపోయినా సరే ఇంట్లో చెప్పేవాళ్ళం కాదు, సైకిల్కి డ్యామేజ్ అవ్వకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తొక్కేవాళ్ళం. అవన్నీ స్వీట్ మెమొరీస్ అనేసి తోట మురళీకృష్ణ గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సైకిల్ నుంచి అయితే మనకు చాలా చాలా బోల్డ్ అన్ని మెమొరీసే ఉంటాయి. కింద పడినా కూడా ఆ దెబ్బలని కవర్ చేసుకుంటూ, ఎందుకంటే కింద పడిపోతూ ఉంటే మళ్ళీ ఇంట్లో మనకు సైకిల్ అనేది ఇవ్వరు కదా, ఇవ్వకుంటే మళ్ళీ మనం తొక్కలేము కాబట్టి వాటిని అన్నింటినీ కవర్ చేసుకుంటూ మనం తొక్కే సైకిల్కి ఏం కాకుండా కూడా, అంటే దాన్ని కూడా మనము దాచిపెట్టుకుంటూ దాన్ని కాపాడుకుంటూ అన్ని రకాలుగా మనం దాచుకుంటూ ఫన్నీ ఫన్నీగా దాన్ని మనం ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట. ఎస్, మీకు కూడా సైకిల్ గురించి ఏమైనా మెమొరీస్ ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. ఎస్.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్ మరి స్టూడియో క్లాక్లో సమయం 9:37 దాటి 30 సెకండ్లు అవుతోంది. ముఖ్యంగా పర్యావరణానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు. దీని నుంచి ఫాగ్ అనేది రాదు, పొగ రాదు, ఇంకా ముఖ్యంగా సౌండ్ పొల్యూషన్ అనేది కూడా ఉండదు. ట్రాఫిక్ ఇప్పుడుండే పెద్ద ప్రాబ్లం, మనకు ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తుంది. ఇక ఇంధనం కూడా అసలే అవసరం లేదు, మనకు డీజిల్ పెట్రోల్ రేటు పెరిగింది, అది దొరకట్లేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండనే ఉండవన్నమాట. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి చాలా దేశాల్లో ప్రత్యేకమైన సైకిల్ ట్రాక్లను కూడా నిర్మిస్తున్నారట. అంతేకాకుండా ఈ సైకిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కూడా వస్తున్నాయి మనకు. దానిలో కూడా గేర్స్ వస్తున్నాయి అండ్ ఛార్జింగ్ పెట్టుకొని డ్రైవ్ చేయడానికి ఇలా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఈ సైకిల్ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. అంతకంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎస్, ఊపిరి మూవీ నుంచి కార్తిక్ గారు ఆలపించిన సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. ఎస్, మరి సైకిల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, సైకిల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏముంటాయబ్బా అని అనుకుంటున్నారు. కొన్ని కొన్ని ఉంటాయన్నమాట, తెలియని విషయాలు కూడా. ప్రపంచ

0: ప్రపంచంలో కార్ల కంటే సైకిల్ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారట. ఇక నెదర్లాండ్స్లో జనాభా కంటే సైకిళ్లే ఎక్కువగా ఉన్నాయట. అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత పర్యావరణ రహిత రవాణా సాధనాలు ఉన్నాయి అని అంటే అది ఫస్ట్ ప్లేస్ సైకిల్దే. ఎస్, మరి చిన్నపిల్లలు నేర్చుకునే మొట్టమొదటి వాహనం ఏంటి అంటే సైకిల్, యాజ్ యూజువల్గా. సో మరి ఇంత హిస్టరీ ఉన్న సైకిల్ని మనము చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా, ఎంత స్వేచ్ఛగా మనము తిరుగుతూ ఉంటామో అందులో. మనకు దానికి లైసెన్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, దానికి మళ్ళీ ఖర్చు కూడా ఉండదన్నమాట. మనకు ఒక్కసారి సైకిల్ కొనిస్తే చాలు, హ్యాపీగా మనం తొక్కేసుకుంటూ ఉంటాం. అంత మంచి సైకిల్ గురించి ఇంకొక విషయం చెప్పిస్తాను. సో దానికంటే ముందుగా మనకు మెసేజెస్ అయితే వచ్చాయి. ఎస్, మన సవేరా మెసేజ్ చేసింది, చిన్నప్పుడు తనకు ఒక సైకిల్ ఉండేదట, లేడీ బర్డ్ సైకిల్. వాళ్ళ నాన్న నేనున్నాను వెనక, నువ్వు నడిపించు అని చెప్పేవారట. తీరా కాస్త దూరం, నానున్నాళ్ళే అని మనం నడిపించేస్తాం కదా, అలా చెప్పినప్పుడు భరోసా ఉంటుంది కదా. నానున్నాడు అనుకుని నడిపిస్తూ నడిపిస్తూ కొంచెం దూరం వెళ్ళాక వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరంట. అది చూడగానే కింద పడిపోయిందంటే, చూడగానే అయ్యా నాన్న లేడా అన్న టెన్షన్లో అలా పడిపోతాం కదా. అయినా మళ్ళీ ఆగమన్నమాట, లేదు వెనక్కి వచ్చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సవేరా, థ్యాంక్ యూ ఫర్ మెసేజ్, అండ్ హ్యాపీ సైక్లింగ్ డే, హ్యాపీ ప్లెజెంట్ మార్నింగ్ మంగభాస్కర్ గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా హ్యాపీ మార్నింగ్. మా చెల్లెలు చిన్నప్పుడు సైకిల్ తొక్కితే చాలా ఎంజాయ్ చేశాం, కింద పడిన ఇంట్లో కూడా చెప్పేవాళ్ళం కదా. ఎస్, అదైతే సూపర్గా చేస్తాం అందరము, ప్రతి ఒక్కళ్ళం చేస్తూ ఉంటాం అది. అర్నిక చందు కూడా మెసేజ్ చేసింది, సైకిల్ అంటే చాలా ఇష్టము, సైకిల్ పైన స్కూల్కి వెళ్తాను అని. ఎస్, నా ఎక్స్పీరియన్సెస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, బట్ షో చివరిలో చెప్తాను. సో వింటూనే ఉండండి ఆకాశవాణి. చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత మళ్ళీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎస్,
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఎస్, సూపర్ సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు వందనం, నేను మీ ఆచి స్వాతి శరత్. స్టూడియో క్లాక్లో సమయం 9:51 దాటి 45 సెకండ్లు అవుతోంది. మరి మనం సైకిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మన లైఫ్ కూడా ఒక సైకిల్ లాంటిదే. ఎందుకంటే దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతూనే ఉండాలి. సైకిల్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతూనే ఉండాలి. కొంచెం బ్యాలెన్స్ అటు ఇటు అయినా కూడా మనం పడిపోతూ ఉంటాము. మరి ఈ మాట నేను చెప్పింది కాదు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన మాట అన్నమాట. జీవితం కూడా సైకిల్ లాంటిదే, సమతుల్యతను కాపాడుకోవాలంటే ముందుకు సాగుతూనే ఉండాలి అని ఆయన చెప్పారు. ఇది ఎంతో మందికి ఇన్స్పైరింగ్గా ఉంటుందట. ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటి అని అంటే, మనకు మెసేజ్ చేశారు ఎవరు, రాధా గారు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్, అప్పట్లో ఆమె కూడా సైకిల్ అంటే చాలా చాలా ఇష్టం అంట. 1 రూపీకి రెంట్కి తీసుకొని సైకిల్ తొక్కి మరీ మోకాళ్ళు పగలగొట్టుకునేదట. ఎస్, సూపర్ కదా. నిజంగా అప్పట్లో మనకు సైకిల్ అనేది మనకు రెంట్కి దొరుకుతూ ఉంటుంది. 1 రూపీస్ 2 రూపీస్కి, అవర్స్కి ఇంత అనేసి మనం తెచ్చుకొని దాన్ని తొక్కి మళ్ళీ అక్కడ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేవాళ్ళము. సైకిల్ అనే మళ్ళీ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది. విక్రమ్ మెసేజ్ చేశారు, సైకిల్ అనేది నాకు కేవలం ఒక వాహనం కాదు, నా చిన్ననాటి పట్టుదలకి గుర్తు. చిన్నప్పుడు మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ సైకిల్ తొక్కగలిగేవారు, కానీ నాకు మాత్రం అది రాదు. వారిని చూస్తూ ఉండిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అయినా ఎప్పటికైనా నేర్చుకోవాలనే కోరిక మాత్రం తగ్గలేదట. సో వాళ్ళ మామయ్య కూతురు సైకిల్ తీసుకునే నేర్చుకునే ప్రయత్నంలో హాస్టల్ దగ్గర ఒక లారీ ఎదురు పడటంతో భయపడి పక్కకు పడిపోయాడట. సో లక్కీగా ఏం అవ్వలేదు, సైకిల్కి మాత్రమే దెబ్బ తగిలింది. ఇంట్లో చెప్పకుండా సైకిల్ని బాగు చేయించి మళ్ళీ ఎవరు గుర్తించకుండా అక్కడే పెట్టేసి, అంటే ఆ సీన్ అంతా నాకు చాలా విషయం నేర్పింది. తప్పులు జరిగినా వెనక్కి తగ్గకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి అనేసి, ఆ రోజుల్లో చేసిన కృషి పడిన కష్టమే నేడు ఆ జ్ఞాపకాన్ని నాకు ఇలా గుర్తు చేస్తుంది అని అంటూ విక్రమ్ చాలా పెద్ద మెసేజ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ మెసేజ్ చేసినందుకు. అండ్ నేను కూడా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అన్నాను కదా, నేను కూడా సేమ్ యాజ్ యూజువల్ చిన్నప్పుడు సైకిల్లో వెళ్ళేదాన్ని అనమాట స్కూల్కి. సో మనకు సైకిల్ ఉంది అంటే మన పక్కన వాళ్ళకు కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అలానే నా సైకిల్లో కూడా ఎంతమంది

అయితే అంతమంది తీసుకొని మేము స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. కంపల్సరీ రిటర్న్లో కింద పడడం మ్యాండేటరీ, మళ్ళీ తక్కుతూ వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. సో చాలా చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి సైకిల్ గురించి. ఇది ఇవాల్టి షో. సో నేనైతే ఈ షోకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఆర్జీ కూడా మీకోసం రెడీగా ఉన్నారు, అండ్ మంచి మంచి పాటలతో మాటలతో ముచ్చట్లతో రెడీగా ఉన్నారు. నేనైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ కానీ ఇదే వీక్ కానీ నేనైతే రావచ్చు. సో వీటోనే ఉండండి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. అండ్ చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. సో బాయ్ బాయ్. అండ్ 10 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణి కారణంగా రాష్ట్రంపై పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన వరంగల్ ఏనుమామల మార్కెట్ యార్డ్కు 16 మందితో పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయవలసి ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. 3వ దశ సన్నద్ధతపై ఆయన నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. ఓటర్ జాబితా ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. అందులో భాగంగా రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో న్యాయవాదులపై బెదిరింపులు దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం న్యాయవాదుల భద్రత చట్టం తెచ్చింది. నిన్నటి నుంచి అది అమల్లోకి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ రేపు పదవి స్వీకార ప్రమాణం చేస్తారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. రహదారులు భవనాల శాఖ కాలుష్య నియంత్రణ మండలిలో 290 ఇంజనీర్ల ఉద్యోగాలకు రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తారు. జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. మొత్తం 42 అత్యుత్తమ పంచాయతీలకు పురస్కారాలు ప్రదానం చేస్తారు. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రత 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: दोस्तों, दिस इज़ अ वेरी ब्यूटिफुल ट्रैक यू जस्ट लिसन टू, एंड दिस ट्रैक इज कॉल्ड द क्वींस जैज़ एल्बम, रिलीज वे बैक इन द ईयर ऑफ 1978. बाइसाइकिल रेस इज़ वन ऑफ द बैंड्स मोस्ट प्लेफुल एंड रेबेलियस ट्रैक्स. फ्रेडी मर्क्यूरी रोट इट आफ्टर वॉचिंग द टू डी फ्रांस विज पास्ट हिज होटल विंडो इन मॉन्ट्रोस Switzerland, and the song is cheeky, full of humor, and the celebration of freedom. So Mercury sings about wanting to ride his bicycle instead of conforming to society's expectations. And the track is famous not only for the quirky lyrics that you must have listened just now, but also for the bold promotional stunt that Queen organized, a bicycle race with 65 nude women riding bicycles at Wimbledon Stadium for the music video shoot. Well, the stunt shocked audiences, cemented the song's reputation as a daring, fun, and unapologetically unconventional. So that was really, really intriguing to many. And on this World Bicycle Day occasion, so let's also pedal into one of the most iconic anthems of freedom. And that's why we played Freddie Mercury's Queen's Bicycle. I'm sure that the last notes you realize that Bicycle Race is more than a quirky anthem. It's a remember or reminder that freedom is found in the simplest joys. So we are exploring World Bicycle Day. So if you have any thoughts about it, do let me know. We will take a quick break and post that. We'll have more songs for you. Stay tuned and stay alive with me. You have tuned to this wonderful station. Namaste, hello, adab. जी हाँ, आपने अपने रेडियो सेट्स पर ट्यून किया है खास कार्यक्रम नमस्ते हेलो आदाब, और मैं हूँ आपका रेडियो मैन.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
4: మాటైనా
5: పాటైనా
6: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
4: ఏ చోటైనా
5: శ్రోతల ఆనందాలగని
4: మధుర గానాల మనోరంజని
5: మన జనరంజని
6: మనసునే మీటకే నేస్తమా.
5: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
6: 2324 0856.
5: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: जो चलाने वाला है उन दोनों के दरमियान का जो रिश्ता है वो एक ख़ास रिश्ता है। और ये उस बॉलीवुड की बात है जो 60s के दौर में था, जहाँ पर रोमांस था, रेजोनेशन था ऑडियंस के ऑडियंस के साथ, और एक सिंबल भी है ना, बड़े कमाल की चीज़। तो हमने रिवाइंड किया अपने आप को और ये गाना बाईसाइकिल की तरफ हमने मोड़ दिया। तो और हम पैडल मारते हैं और पैडल मार कर ही हम आगे बढ़ेंगे। और चलिए, इस मौके पर कुछ और बातें भी होंगी आपसे, और म्यूज़िक के साथ साथ ज़िंदगी के जो रफ़्तार है उसको भी हम महसूस करेंगे। शायद साइकिल हमें ज़िंदगी की रफ़्तार बताती है। साइकिल की घंटी, सुरों की मस्ती, FM रेनबो पर दोनों साथ साथ यहाँ पर आपको सुनने को मिलेंगे। हम लेंगे एक छोटा सा ब्रेक, ब्रेक के बाद कुछ और साइकिल पर आधारित गाने। स्टे ट्यून्ड एंड स्टे अलाइव, यू हैव ट्यून्ड टू दिस वंडरफुल स्टेशन। नमस्ते, हेलो, आदाब, और मेरा नाम है रेडियो मैन।
1: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు, అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
4: మాటైనా
5: పాటైనా
6: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
4: ఏ చోటైనా
5: శ్రోతల ఆనందాలగని
4: మధుర గానాల మనోరంజని
5: మన జనరంజని
6: మనసునే మీటకే నేస్తమా.
5: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
6: 2324 0856.
5: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

Bonjour, mon vieux.

0: फिल्में तकरीबन आपको देखने को मिलेंगे कि एक 6-7 गाने थे, लेकिन ये गाना जो था वो बहुत ही ख़ास गाना था, क्योंकि इसे राग भैरवी में, हिंदुस्तानी मौसीकी में भैरवी राग की काफ़ी अहमियत है। एंड दैट इज़ द रीज़न दिस सॉन्ग हैज़ रियली गॉट दैट ट्रैक्शन एंड लॉट ऑफ थिंग्स। सो दैट इज़ द ब्यूटी ऑफ इट। एंड वी आर सेलिब्रेटिंग हियर दी वर्ल्ड बाईसाइकिल डे। वर्ल्ड बाईसाइकिल डे क्यों मनाया जाता है, वी आर ऑल्सो गोइंग टू एक्सप्लोर दैट, बिकॉज वर्ल्ड बाईसाइकिल डे हैज़ कम फ्रॉम द ऑफिशियल यूनाइटेड नेशंस ऑब्जर्वेशन, बेसिकली टू सेलिब्रेट एनुअली ऑन 3rd of June, जो कि आज का दिन है ना कमाल की बात। इट्स ऑल्सो टू रियलाइज दैट सिंप्लिसिटी इज़ इम्पॉर्टेंट इन लाइफ। तो बाईसाइकिल बहुत ही ज़्यादा कीमती नहीं होती है, और मैं वो स्पोर्ट्स बाइक की बात नहीं कर रहा हूँ, और बाईसाइकिल बहुत अफोर्डेबल होती है, सिंपल होती है, क्लीन है, और सबसे ख़ास बात, ये एनवायरनमेंट के लिए इतनी सूदमंद और फ़ायदेमंद है कि मैं बयान नहीं कर सकता। ये हमारी सेहत के लिए बहुत ज़्यादा ज़रूरी है, और इससे पोल्यूशन नहीं होता। तो आज ही के दिन हम ये सभी चीज़ें जानने की कोशिश करते हैं। एंड दिस इज़ ऑल्सो द डे टू प्रमोट सस्टेनेबिलिटी एंड एंश्योर एक्सेसिबिलिटी। तो आपने अगर बचपन में कुछ बाईसाइकिल चलाई हैं या अभी भी चलाते हैं, इत्तेफाक की बात है कि हैदराबाद की सड़कों में बाईसाइकिल आहिस्ता आहिस्ता गायब होती चली जा रही है। अगर आपके पास बाईसाइकिल है, कभी आपने चलाई है, तो आप हमें ज़रूर मैसेज करके बताइए और हमारे शो से जुड़िए। हमारे शो का नाम है नमस्ते हेलो आदाब, और मेरा नाम है रेडियो मैन, और आपने अपने रेडियो सर से ट्यून किया है खास कार्यक्रम। तो हम लेंगे एक छोटा सा ब्रेक, ब्रेक के बाद आपकी खिदमत में रहेंगे कुछ और बाईसाइकिल से जुड़ी हुई कहानियां, किस्से और साथ ही साथ नगमे। स्टे ट्यून्ड एंड स्टे अलाइव, यू हैव ट्यून्ड टू दिस वंडरफुल स्टेशन।
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
4: మాటైనా
5: పాటైనా
6: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
4: ఏ చోటైనా
5: శ్రోతల ఆనందాలగని
4: మధుర గానాల మనోరంజని
5: మన జనరంజని
6: మనసునే మీటకే నేస్తమా.
5: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: We're going to take a quick break, and post that we will be able to play another song. So let's dedicate the next song to all those who still believe in the joy of two-wheeler. That's why it's called bicycle. Take a break.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: चाहती हूँ, तुम ले चलोगे?
1: अजी कह के तो देखो,
0: जहाँ भीगा भीगा

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. 42 అత్యుత్తమ పంచాయతీలకు 2020 గాని ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. మన రాష్ట్రానికి సంబంధించి వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ముత్తుకుపల్లి గ్రామ పంచాయతీ సుపరిపాలనా విభాగంలో 3వ ర్యాంకు, సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పంచాయతీ మహిళా ప్రయోజన విధానాల విభాగంలో 3వ ర్యాంకు సాధించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల స్థితి పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్న కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్లి అయిన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో న్యాయవాదులపై బెదిరింపులు దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం న్యాయవాదుల భద్రతా చట్టాన్ని నిన్నటించి అమల్లోకి తీసుకొచ్చింది. రహదారులు భవనాల శాఖ కాలుష్య నియంత్రణ మండలిలో 290 ఇంజనీర్ల ఉద్యోగాలకు రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. లాసెట్ ఫలితాలు రేపు మధ్యాహ్నం విడుదలవుతాయని కన్వీనర్ వి విజయలక్ష్మి చెప్పారు. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురుస్తాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాము.

0: స్టిక్కర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్

0: ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: जी हाँ, और वही आवाज़ थी जो अंदर से आई, सुमन कल्याणपुर के अंदर जो एक ख़ास चैतन्यम कह सकते हैं, एक इनकलाब बरपा हुआ। उन्होंने मौसीकी की तालीम 3 उस्तादों से हासिल की, फिर उसके बाद उनकी जो यंगर सिस्टर थी उनको भी मौसीकी का बड़ा शौक़ था। तो सुमन कल्याणपुर वॉज मैरिड टू अ बॉम्बे बेस्ड बिजनेसमैन, रामानंद कल्याणपुर, जिस तरह से उनका नाम आया। सो सुमन हिम्मादी से वो बन गई सुमन कल्याणपुर। और ये जो मैरिज हुई वो 1958 में हुई, एंड ही अकम्पनीड हर एवरी रिकॉर्डिंग सेशन। ये एक काफ़ी कामयाब हस्बैंड कह सकते हैं। बोथ द कपल हैड यू नो डॉटर नेम चारुल अग्नि, हु सेटल्ड इन द यूनाइटेड स्टेट्स आफ्टर मैरिज। हर ग्रैंड डॉटर एशियनी एंगी इज रिटर्न टू इंडिया एंड ओपन एन एनजीओ इन मुंबई इन हर ग्रैंड मदर्स नेम। तो करियर की बात की जाए तो सुमन कल्याणपुर के सोर्सेस ने बताया कि हर कोई घर पर एक इंक्लिनेशन रखता था आर्ट और पेंटिंग या फिर पब्लिक परफॉर्मेंस को लेकर। लेकिन याद रखिए, एवरीबडी हैड सम इंक्लिनेशन, लेकिन पब्लिक परफॉर्मेंसेस स्ट्रिक्टली प्रोहिबिटेड थे। काफ़ी सख्त घराना था, इतनी आसानी नहीं थी। आप घर पर अगर मौसीकी या फिर कुछ साज, कुछ आवाज़ अगर बुलंद करते हैं तो ठीक है, लेकिन उसके बाद आपको ये इजाज़त नहीं थी। बट स्टिल शी कुड नॉट से नो टू द ऑफरिंग ऑफ ऑल इंडिया रेडियो। जी हाँ, ऑल इंडिया रेडियो 1952 में उनकी पहली रिकॉर्डिंग मिली, एंड दैट वॉज दर फर्स्ट पब्लिक परफॉर्मेंस, आफ्टर विच शी गॉट टू सिंग फॉर द मराठी फिल्म सुकराची चांदनी, दैट वॉज रिलीज इन 1953। तो इस तरीके से देखा जाए तो ऑल इंडिया रेडियो भी उनका एक गहवारा है, उनकी एक अपनी आल्मा मेटर कह सकते हैं, है ना कमाल की बात। तो आइए हम लेंगे एक छोटा सा ब्रेक, ब्रेक के बाद फिर सुमन कल्याणपुर की आवाज़ में आपको सुनाएंगे हिंदुस्तानी फिल्मों से कुछ और अन्य गीत। आपने अपने रेडियो सेट्स पर ट्यून किया है हमारा एक खास शो नमस्ते हेलो आदाब, और आज का ये शो है वो ये एडिशन डेडिकेट करते हैं हम सुमन कल्याणपुर जी के लिए।
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రం ను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, పిఎం సూర్యఘర్ .gov.in.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి, 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402322.

0: 2324 0852, మరొక నంబర్ 2324 0856.
1: వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలుగు రాష్ట్రాల నుండి
2: 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: सकता है, एक मखनाटीसी सलाहियत उसमें होती है, वो लोगों को खींचता है अपनी राग़िब। और उसकी वजह ये है कि शहर में इंफ्रास्ट्रक्चर बहुत अच्छा होता है और रोज़गार के मौके होते हैं, देर आर प्लेंटी ऑफ जॉब अपॉर्चुनिटीज़, दीज अपॉर्चुनिटीज़ विल हेल्प यू टू यू नो मेक योर करियर, यू कैन क्लाइम अप द लैडर, और आपकी जो इकोनॉमिक और सोशल स्टेटस है शायद बदल सकती है। लेकिन इसके बावजूद शहर में एक खला भी होता है, एक वायर्ड, एक गैप होता है, क्योंकि इतने लोगों के दरमियान रहते हुए भी आप तन्हा रह सकते हैं। शायद इसी को एक्सप्लोर करने की कोशिश में ये फिल्म बनाई गई थी। गो के उतनी शानदार नहीं रही, अगर आप देखना चाहे तो देख सकते हैं, OTT पर अवेलेबल है, बट आई वुड सजेस्ट यू इफ़ यू हैव लॉट्स ऑफ फ्री टाइम एंड लीजर इन योर लाइफ देन यू कैन वॉच, अदरवाइज देर आर प्लेंटी ऑफ अदर थिंग्स एंड गुड कॉन्टेंट अवेलेबल, बट वी वॉन्टेड टू प्ले दिस सॉन्ग फॉर यू, सो स्टे ट्यून एंड स्टे अलाइव, वी आर नाउ गोइंग टू टेक अ क्विक ब्रेक एंड पोस्ट दैट विल हैव मोर सॉन्ग्स। सो आपने अपने रेडियो सेट्स पर ट्यून किया है हमारा शो हेलो रेनबो। हेलो रेनबो में सिर्फ और सिर्फ टॉपिक पर आप बात करेंगे, कुछ और नहीं करेंगे। आपको बात करने के लिए नंबर्स हैं 0402-323-4821, 0402-323-0030, और व्हाट्सएप कीजिए अगर आपको लगता है कि आपकी फ़ोन लाइन बिजी आ रही है, तो हमें व्हाट्सएप कीजिए 0402-323-4822 पर। हम आपके मैसेजेस का बेसब्री से इंतज़ार करेंगे।
1: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10 plus 2 BTEC cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a Viksit Samriddh Bharat. Join Indian Navy.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి, 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402-324-0852, మరొక నెంబర్
5: 2324-0856.
4: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: FM Rainbow 101.9, musically yours.
1: హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారు?

రా, గుర్తుపట్టారా? నేను మీ ఆర్జే లక్కీ వచ్చేసాను. జష్నే హైదరాబాద్ అంటూ జూన్ మంత్ 3వ తారీఖు వచ్చేసింది. మొత్తానికి సమ్మర్కి బై బై చెప్పేశాం అని అనుకుంటున్నాం కదా, ఎందుకంటే ఇంకా ఎండ మాత్రం గట్టిగానే ఉంది. ఇప్పుడు స్టూడియోకి వస్తుంటే చాలా ఎండగా అనిపించింది. ఏది ఏమైనా సమ్మర్ అయితే గడిపేశాం, ఇక వర్షాకాలం హాయ్ హాయ్ అంటూ మొదలైపోతుంది కదా. ఇప్పటిదాకా వేడి వేడి ఫుడ్ అంటే బాబోయ్ వద్దు అన్న మనం అందరం కూడా చల్లని వాతావరణంలో వేడిగా ఉండే ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాం. వానలు పడుతుంటే రకరకాల ఫుడ్ ఐటమ్స్ తినాలనే కోరికలు కూడా పుడుతూ ఉంటాయి. ఈరోజు జష్నే హైదరాబాద్లో రాయలసీమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఒక ఫుడ్ గురించి చెప్తాను. మీలో చాలా మందికి పరిచయం ఉన్న ఫుడ్ అయినా ఒక్కసారి దాని ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం, ముందుగా ఒక పాట తర్వాత. ఈరోజు సంథింగ్ స్పెషల్ కదా, ఈరోజు మన మాస్ట్రో ఇళయరాజా గారి బర్త్డే కదా. మరి ఆయనకి ఎఫ్ఎం రెయిన్బో తరపున, మా అందరి తరపున, లిజనర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన ఒక బ్యూటిఫుల్ సాంగ్తో ఈరోజు షో స్టార్ట్ చేస్తున్నాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్ట్నీ హైదరాబాద్లో నేను మీ లక్కీ. ఉగ్గాణి బజ్జీ పేరు వినే ఉంటారు కదా, ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఉగ్గాణి బజ్జీ ఈ రెండింటి కాంబినేషన్ కూడా అద్దరిపోతుంది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడపలో బాగా ఫేమస్ అయిన ఈ ఉగ్గాణి బజ్జీ కాంబినేషన్ గురించి తెలుసుకునే ముందు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఉగ్గాణి అని ఎందుకు పిలుస్తారో చెప్తాను. ఉగ్గాణి అనే పదం కన్నడ భాషలోని ఉగ్గాణి అనే పదం నుంచి వచ్చింది.

కర్ణాటకలో బొరుగులతో, అదేనండి మురుమురాలతో, ఈ వంటకాన్ని చాలా కాలంగా ఉగ్గాణి అని పిలుస్తున్నారు. అదే పేరు రాయలసీమ ప్రాంతానికి కూడా వచ్చేసిందన్నమాట. ఇంకొంచెం డీప్గా చూస్తే మురుమురాలు, అదేనండి బొరుగుల్ని నీళ్ళల్లో నానబెట్టినప్పుడు, అంటే ఈ తయారు చేసేటప్పుడు మనం వాటర్లో నానబెడతాం కదా, అది కొంచెం స్మూత్గా ఉబ్బినట్టుగా మారతాయి. అలా ఉగ్గినది అనే భావంతో ఉగ్గాణి అనే పేరు వచ్చినట్లు కొంతమంది చెప్తూ ఉంటారు. అలా ఉబ్బిన మరమరాలతో తయారు చేసే ఉప్మా లాంటి పదార్థంతో పాటు వేడివేడి మిర్చి బజ్జీని కలిపి తినడం ఈ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి కాంబినేషన్ అన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి సాయంత్రం స్ట్రీట్ ఫుడ్ వరకు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ తినడానికి చాలామంది జనం ఇష్టపడతారండి. అంతగా అక్కడి వారి జీవితంలో ఈ కాంబినేషన్ కలిసిపోయిందన్నమాట. మరి ఈ స్పెషల్ గురించి ఇంకొంచెం మ్యాటర్ చెప్తాను పాట తర్వాత, వింటూనే ఉండండి. ఆకాశవాణి హైదరాబాద్ 101.9, నేను మీ ఆర్జే లక్కీ.

వెల్కమ్ బ్యాక్ టు జష్నే హైదరాబాద్. మరి నేను మాట్లాడుతున్నాను ఉగ్గాని బజ్జీ ఈ కాంబినేషన్ గురించి. ఇక ఈ ఫుడ్ అంతగా ఎందుకు ఫేమస్ అయింది అనే డౌట్ మీకు రావచ్చు కదా. దీన్ని తయారు చేసేటప్పుడు పెద్దగా హడావిడ ఏం అవసరం ఉండదు, అలాగని బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. కొంచెం కారం పులుపు ఈ రుచులతో ఉంటుంది. దాంతోపాటు కరకరలాడుతూ లోపల మసాలా నింపిన మిర్చి బజ్జీ ఘాటు మాత్రం ఉంటుంది. ఈ రెండూ కలిపి తింటే ఒకేసారి సాఫ్ట్ స్పైసీ క్రంచీ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ముఖ్యంగా ఉగ్గాని పైన ఉల్లిపాయలు నిమ్మరసం కొత్తిమీర వేసి దీనికి తోడుగా బజ్జీతో ఆ రుచి మరింత పెరుగుతుందన్నమాట. రాయలసీమలో ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయంటారు కదా, కాబట్టి చాలా ఈజీగా తయారు చేసుకునేది, త్వరగా డైజెస్ట్ అయ్యేది, చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకునేది ఉగ్గాని బజ్జీ. అందుకే ఈ వంటకం అక్కడ ప్రజల జీవితంలో భాగం అయిపోయిందండి. ఇప్పుడు చాలా చోట్ల ఇది ఫేవరెట్గా మారిపోయింది కదా. మనమందరం కూడా కావాలనుకుంటే మన ఇళ్లలో తయారు చేసుకుంటూ ఉన్నాం, కానీ రాయలసీమ ప్రాంతానికి మాత్రం ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నదన్నమాట. అయితే అక్కడనే మాత్రమే ఎందుకు గుర్తింపు అంతగా వచ్చింది అనేది చెప్తాను ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్ట్ నే హైదరాబాద్లో నేను మాట్లాడుతున్నాను ఉగ్గాని బజ్జీ స్పెషల్ గురించి. ఇప్పటికీ కూడా ఉగ్గాని బజ్జీ రాయలసీమకి చాలా అంటే చాలా పేరు తీసుకొచ్చినటువంటి రెసిపీస్లో ఒకటి అన్నమాట. ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది తప్పకుండా ట్రై చేస్తారు. అక్కడ స్ట్రీట్ ఫుడ్లో అక్కడ దొరుకుతూనే ఉంటుంది, అయితే దాన్ని ట్రై చేస్తారు. చాలా చోట్ల ఈ కాంబినేషన్ని రాయలసీమ స్పెషల్గా మెనూలో పెట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం. చక్కని రుచి, అక్కడి సంస్కృతికి దగ్గరగా ఉండడంతో పాటు అందరికీ పరిచయమైన ఈ వంటకం కేవలం వంటకం కాదండోయ్.

ప్రాంతపు గుర్తింపుగా కూడా మారిపోయింది. ఎందుకంటే రాయలసీమ అనగానే మనకి కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి కదా, వాటిలో ఖచ్చితంగా మనకు గుర్తుకొచ్చే రెసిపీల్లో ఉగ్గాని బజ్జీ అనేది ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఆ తర్వాత ఇదే ప్రాంతానికి సంబంధించిన ఇంకొక స్పెషల్ ఉంది, రాగి సంకటి. ఈ స్పెషల్ అంటే ఇప్పుడు చాలా చోట్ల ఇది ఫేమస్, ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది, కానీ రాయలసీమ ప్రాంతానికి చెందిన అక్కడ జీవితాలతో ముడిపడిపోయినటువంటి ఈ స్పెషల్ గురించి ఒక పాట తర్వాత మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.

0: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్. మీ ఆర్జే లక్కీతో రాగి సంకటి స్పెషల్ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా. రాయలసీమలో రాగి సంకటి ఎందుకు అంత ఫేమస్ అయిందంటే కేవలం దాని రుచి వల్ల కాదండి, అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్తో కూడా ముడిపడిపోయింది. ఉదయాన్నే పొలాల్లో పనిచేయడానికి చాలామంది రైతులు వెళ్తూ ఉంటారు కదా, రైతు కూలీలు. వాళ్ళు ఎక్కువసేపు అంటే డే మొత్తం పనిచేస్తూ ఉంటారు. అలా పనిచేయాలి అంటే చాలా శక్తి కావాలి. ఎక్కువసేపు శక్తినిచ్చే ఆ ఫుడ్డే రాగి సంకటి. అలాంటి టైంలో రాగి సంకటి వారికి మంచి ఆహారంగా మారిపోయింది. దీనికి కాంబినేషన్గా చాలామంది నాన్ వెజ్ లేదా చింతకాయ పచ్చడి వంటి ఘాటుగా ఉండేటువంటి టేస్ట్ని యాడ్ చేసి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ దాన్ని తింటున్న దానికి ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది అన్నమాట. నార్మల్ సంకటి, మరోవైపు మసాలా సంకటి, ఈ కాంబినేషన్ అనేది రాయలసీమ రుచికే అర్థాన్ని చెప్తుంది అన్నమాట. ఈ ప్రత్యేకత వల్లే రాయలసీమ ప్రాంతానికి గుర్తింపు తెచ్చినటువంటి వంటకంగా రాగి సంకటి కూడా స్పెషల్గా చెప్తూ ఉంటారు. రాగి సంకటి వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవేమిటి అనేది ఒక పాట తర్వాత చెప్తాను, వింటూనే ఉండండి. ఆల్ ఇండియా రేడియో FM రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్. రాగి సంకటి గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, రాగి

0: సంకటి వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందట. ఇది ఎముకల్ని బలంగా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుందట. అలాగే ఐరన్, ఫైబర్ దీనిలో ఉండటం వల్ల డైజెషన్ బాగుంటుందట. ముఖ్యంగా డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి ఇది చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ ఉపయోగపడే ఆహారంగా రాగి సంకటి చాలా అంటే చాలా గుర్తింపు తెచ్చుకుందండి. ఫాస్ట్ ఫుడ్ లవర్స్ పెరిగిపోయిన ఈ టైంలో కూడా రాగి సంకటి తన ప్రత్యేకతని అస్సలు కోల్పోలేదు. సిటీల్లో కూడా మనం అందరం చాలామంది ఇష్టపడుతూ తింటున్నాం కదా. మిల్లెట్స్ మీద ఆసక్తి పెరిగిన కొద్దీ రాగి సంకటి మీద మళ్ళీ అందరూ ఇష్టపడుతున్నారు, మళ్ళీ అందరూ లైఫ్లోకి వస్తుంది. ఒకప్పుడు పేదవాళ్ళు మాత్రమే తింటారు అని అందరూ అనుకునేవాళ్ళట. ఇలా అందరూ భావించిన ఈ ఫుడ్ ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడే మన సంప్రదాయ ఆహారంగా అందరూ కూడా రెస్పెక్ట్ చేస్తున్నారు. రుచి నార్మల్గానే ఉన్నా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉండడంతో పాటు మన సంస్కృతి, మన ఆరోగ్యం ఈ రెండింటినీ కాపాడడంలో రాగి సంకటి మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కదా. ఇదండి జస్ట్నే హైదరాబాద్లో ముచ్చట్లు. మరి నెక్స్ట్ డబుల్గా మీఠాలోకి వెళ్ళిపోదాం, బట్ అంతకంటే ముందు పాట విందాం. పాట తర్వాత న్యూస్ హెడ్లైన్స్ విన్న తర్వాత మనం డబుల్గా మీఠాలో ముచ్చట్లు చెప్పుకుందాం. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ 101.9. నేను మీ ఆర్జే లక్కీ.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సమాజం సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. గిరిజన తెగలను సామాజికంగా ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సును రాష్ట్రపతి ఈరోజు ప్రారంభించారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకేషీగా ఎంతో ప్రజాదరణ పొందిన 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఈరోజు సాయంత్రం 4:05 రాజ్భవన్లోని గ్లాస్ హౌస్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయల్సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల స్థితి, పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై రాష్ట్రంపై పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయాల్సి ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. సర్ 3వ దశ సన్నద్దతపై ఆయన నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. దేశ సార్వభౌమాధికారానికి వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా

మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, సుస్థిర రవాణా సాధనంగా సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి 2018లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది. కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో, రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు నివారించడంలో సైక్లింగ్ అత్యుత్తమ పాత్ర పోషిస్తుంది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కా మీఠాలో మరి ఈరోజు ఏం మాట్లాడబోతున్నాను అంటే, ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం, వరల్డ్ బైసైకిల్ డే జరుపుకుంటూ ఉన్నాం. చిన్నప్పుడు మీరందరూ కూడా సైకిల్ తొక్కే ఉంటారు కదా, అది కొనిచ్చేదాకా అమ్మా నాన్నల్ని బాగా సతాయించుంటారు. అది నేర్చుకునేటప్పుడు చాలాసార్లు దెబ్బలు తగులుచుకుని ఉంటారు కదా, అయినా సరే పంతంగా సైకిల్ తొక్కడం నేర్చుకుని ఉంటారు కదా. సైకిల్తో మనకి చాలా అంటే చాలా జ్ఞాపకాలు ఉంటాయి. సైకిల్ గురించి అంతగా ఎందుకు చెప్తున్నాను అనేగా చెప్పాను కదా ఆల్రెడీ. ఈరోజు అందరూ కూడా వరల్డ్ సైకిల్ డే జరుపుకుంటూ ఉన్నారు. మన జీవితంలో సాధారణంగా కనిపించే ఒక వస్తువు ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది, అదే సైకిల్. ప్రతి సంవత్సరం కూడా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఐక్యరాజ్య సమితి 2018లో ఈ రోజుని అధికారికంగా ప్రకటించింది. అయితే ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేటువంటి కారణం చాలా అందమైనదండి. అదేంటంటే, సైకిల్ అనేది ఒక ప్రయాణ సాధనం కాదు, అది మన ఆరోగ్యం, మన పర్యావరణం, మన జీవన శైలిని మెరుగుపరచగల ఒక శక్తివంతమైనటువంటి మార్గం అని గుర్తు చేయడం కోసమే ఈ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. దీని గురించి ఇంకొంచెం వివరంగా పాట తర్వాత తెలుసుకుందాం. వింటూనే ఉండండి AIR FM Rainbow 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సైకిల్ అనగానే మనకి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చేస్తాయి కదా, అవునా కాదా? సైకిల్ నేర్చుకుంటూ మనం పడిపోయిన రోజులు, మళ్ళీ లేచి తొక్కిన క్షణాలు. కానీ అదే సైకిల్ ఇప్పుడు ప్రపంచానికి ఒక పరిష్కారంగా మారిందండి. పెట్రోల్ అవసరం లేదు, ఎటువంటి శబ్దాలు చేయదు, పొల్యూషన్ లేకుండా ప్రయాణం చేయగలిగేటువంటి సాధనం. ఇంకేంటి, సైకిల్ మాత్రమే కదా. పెరిగిపోతున్న ట్రాఫిక్ చూస్తున్నాం కదా, పెరుగుతున్న కాలుష్యాన్ని చూస్తున్నాం. మధ్య సైకిల్ చాలా సులభమైన మార్గంగా మన ముందరుందండి. కానీ ఎంతమంది సైకిల్ని తొక్కుతున్నారు అని అనుకుంటే, ఉరుకుల పరుగుల జీవితాల్లో వేగంగా ప్రయాణం చేసేందుకు లగ్జరీ వెహికల్స్ వైపు మనం పరుగులు తీస్తున్నాం. కానీ సైకిల్ని పక్కన పెట్టేశాం కదా. తెల్లారి లేచింది మొదలు రకరకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం. పూర్వం మన పెద్దవాళ్ళు ఎవరైనా ఇప్పుడు అందరూ చేస్తున్నట్లు ఎక్సర్సైజులు చేయడం చూసామా? లేదు కదా. ఎంత దూరమైనా చక్కగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు కదా. అదే చక్కని వ్యాయామం కూడా. సైకిల్ తొక్కడం వల్ల మన హార్ట్ బలంగా ఉంటుందిట, శరీరాన్ని ఫిట్గా ఉంచుతుందిట, మనసుకి ప్రశాంతత ఇస్తుంది, ఒత్తిడి తగ్గిపోతుందట, ఆనందం పెరుగుతుందట. జిమ్లలో గంటల తరబడి కష్టపడి ఎక్సర్సైజులు చేసే అవసరం లేకుండా నేచర్ మధ్యలోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఇస్తున్న ఈ సైకిల్ని ఎంతమంది తొక్కుతున్నాం? ఎంతమంది ఇళ్లలో ఇప్పుడు సైకిల్స్ ఉన్నాయి చెప్పండి ఫ్రెండ్స్. కదా, ఒకసారి ఆలోచించాలి, ఎన్ని ఉపయోగాలున్న సైకిల్.

వెహికల్ని మనం పక్కన పెట్టేసి మనం లగ్జరీ వెహికల్స్ వైపే పరుగులు తీస్తూ ఉన్నాం. మళ్ళీ పాత రోజులు వచ్చేసి మళ్ళీ చక్కగా అందరూ సైకిల్ తొక్కితే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం కదా, మన పర్యావరణం కూడా బాగుంటుంది కదా, ట్రాఫిక్ అనేది ఉండదు కదా. ఇవన్నీ ఎంతవరకు మనం ఆలోచిస్తున్నాం కదా. ఇంకా మాట్లాడతాను పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: మీరు వింటున్నారు డబుల్ గా మీఠా, మీ ఆర్జే లక్కీతో. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు పర్యావరణం గురించి కూడా ఒకసారి ఆలోచిద్దాం. మనం ఉపయోగించేటువంటి ప్రతి వెహికల్ కూడా ఎంతో కొంత పొల్యూషన్ అయితే కలిగిస్తుంది కదా, కానీ

సైకిల్ మాత్రం పూర్తిగా గ్రీన్. గాలి కాలుష్యం తగ్గుతుంది, శబ్ద కాలుష్యం ఉండదు, పెట్రోల్ ఖర్చే ఉండదు. చిన్న చిన్న దూరాలకైనా సైకిల్ వాడామే అనుకోండి, మన భూమిని మనం కాపాడటంలో ఒక చిన్న కానీ ఒక పెద్ద గొప్ప పాత్రని పోషించినట్టే కదా. నిజంగా మనమంతా సైకిల్ తొక్కాలని నిర్ణయం తీసుకుంటే భవిష్యత్ తరాల కోసం ఒక బాధ్యత తీసుకున్న నిర్ణయమే అవుతుంది కదా. కానీ ఎంతమంది సైకిల్ తొక్కడానికి ఇష్టపడతారు అన్నదే ఆలోచన. అసలు ఈ ప్రపంచ సైకిల్ దినోత్సవం ఎందుకు జరుపుతారు అంటే, సమానత్వం అనే ఒక మెసేజ్ కోసం. సైకిల్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండేది. ఇది కేవలం డబ్బున్న వాళ్ళకి అని కాకుండా, సైకిల్ మీద ఎక్కినప్పుడు అందరం కూడా చాలా ఈక్వల్గా కనిపిస్తాం, ఈక్వల్గా ఉంటాం. అందరిలో అలాంటి భావన పెంపొందించడమే ఉద్దేశంగా ఈ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. అట్లీస్ట్ ఈరోజైనా ఒక చిన్న డెసిషన్ తీసుకుందామా? చిన్న చిన్న దూరాలకి సైకిల్ వాడడం ప్రారంభిద్దామా? మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన భూమి కోసం ఒక చిన్న ఫెడల్ని తిప్పటం ఒక పెద్ద మార్పుకి ప్రారంభం. ఇదే వరల్డ్ బైసైకిల్ డే మనకు చెప్పేటువంటి గొప్ప సందేశం అండి. సైకిల్తో ఒక చిన్న రైడ్కి మీరు రెడీనా? ఒకసారి ఆలోచించండి. సో నెక్స్ట్, మరి ఈరోజు ఇంకొక స్పెషల్ ఉంది. మార్నింగ్ నుంచి ఎక్కడ చూసినా చక్కగా ఆయన పాటలే వినిపిస్తున్నాయి, మనసు ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఇళయరాజా గారి బర్త్డే కదా, ఆయన బర్త్డే సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆయన పాటల్ని కూడా ప్లే చేసుకుందాం ఈరోజు. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ లక్కీ.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలను డిసెంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలలో ప్రజలు కూడా పాలు పంచుకుని సంబరాలు జరుపుకునే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేశారు. సందర్శకుల కోసం భారత వాయుదళంచే ఎయిర్ షో మరియు ప్రముఖ సంగీత కళాకారులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్ గారిచే ఈ డిసెంబర్ 8న సంగీత కచేరీ మొదలగు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: వెల్కమ్ బ్యాక్ టు డబుల్ కమీఠా. ఈరోజు ఇళయరాజా గారి బర్త్డే. ఇళయరాజా ఈ పేరు వినగానే మనసులో ఒక మ్యూజిక్ మొదలైపోతుంది కదా. ఎర్లీ మార్నింగ్, చిన్నగా గాలి వీస్తూ ఉంటుంది, ఎక్కడి నుంచో ఒక అందమైన ట్యూన్ వినిపిస్తూ ఉంటుంది. ముందు ఒక చిన్న ఫ్లూట్ స్వరం, అది నెమ్మదిగా మన మనసుని తాగుతుంది. వినిపించేది పాట కాదు, మనసుని హత్తుకునే ఒక గొప్ప అనుభూతి. దాని వెనక మెల్లగా స్ట్రింగ్ మ్యూజిక్ చేరుతుంది, చాలా సాఫ్ట్గా, చాలా అందంగా. ఇదే ఇళయరాజా గారి మాయ. ఆయన పాటల్లోని ప్రతి వాయిద్యం ఒక భావాన్ని చెప్తూ ఉంటుంది. ఫ్లూట్ మన మనసులోని మాటలా వినిపిస్తుంది, వయలిన్ మన హృదయ స్పందనలా ఉంటుంది, మధ్యలో వచ్చే చిన్న గిటార్ స్వరాలు మనలో చిరునవ్వు పుట్టిస్తాయి కదా. ఒక పాటలోనే మన భావాలు, మన జ్ఞాపకాలు, మన జీవితం అంతా కనిపించేలా చేస్తారాయన. ఎన్నో పాటలకి ప్రాణం పోసిన మాస్టర్ ఇళయరాజా గారి బర్త్డే ఈరోజు. మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ సందర్భంగా ఆయన గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన అభినందన మూవీలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన మంచు కురిసే వేళలో ఈ పాట, జానకమ్మతో ఆలపించిన ఈ పాటను ఇప్పుడు విందాం. స్టే ట్యూన్డ్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: వెల్కమ్ బ్యాక్ టు డబుల్ కమీఠా. మరి ఇళయరాజా గారి గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా. తమిళనాడులోని ఒక చిన్న గ్రామం పన్నైపురంలో ఇళయరాజా గారు జన్మించారు. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఆయనకి చాలా అంటే చాలా ప్రాణం. చాలా సాధారణమైన కుటుంబంలో పుట్టిన ఆయన కళలు మాత్రం చాలా పెద్దగా ఉండేవట. గ్రామీణ జానపద స్వరాలు, దేవాలయ సంగీతం, ప్రకృతి నాదాలు ఇవే ఆయన మొదటి నుంచి ఆయన గురువులుగా భావించేవారట. ఒక సాదా జీవితం నుంచి ఎంతో కష్టపడి తపనతో ప్రపంచ సంగీతాన్ని తనలో కలుపుకుని ఒక మహా సంగీత విద్వాంసుడిగా ఎదిగారు ఇళయరాజా గారు. ఇళయరాజా గారి ప్రయాణం అంత సులభంగా సాగలేదు. చెన్నైకి వచ్చాక అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారట. కానీ ఆయన పట్టుదల ఒక్కసారి కూడా తగ్గలేదు. వెస్టర్న్ మ్యూజిక్లో పాఠాలు నేర్చుకుని భారతీయ సంగీతంతో కలిపి ఒక కొత్త ధోరణిని క్రియేట్ చేశారు ఆయన. 1976లో వచ్చిన అన్నకిలి సినిమా ఆయనకు మొట్టమొదటిసారిగా అవకాశాన్నిచ్చింది. ఆ సినిమా పాటలతోనే ఆయన పేరు ప్రతి ఇంటికి చేరింది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదన్నమాట. వేల పాటలు, 100 సినిమాలు,

ప్రతి పాటలో ఒక కొత్త భావం, ఒక కొత్త ప్రయోగం చేయడం ఆయన ప్రత్యేకత. మరి ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినొచ్చేద్దాం. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

చిలకల కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల.

మీరు వింటున్నారు డబుల్ కమీ ఠామీ ఆర్జే లక్కీతో. ఇళయరాజా గారి సంగీతం గురించి మాట్లాడుకుంటున్నాం ఆయన బర్త్డే స్పెషల్గా. ఆయన సంగీతం నిజంగా ఒక మాయ. ఆయన పాటల్లో క్లాసికల్ మ్యూజిక్, జానపద స్వరాలు, వెస్ట్రన్ ఆర్కెస్ట్రేషన్ అన్నీ కలిసి ఉంటాయి. ఒక పాటలోనే మనం నేచర్ని వినగలం, మన హృదయాన్ని ఫీల్ అవ్వగలం. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి ఒక సోల్ లాంటిదన్నమాట. ఒక సీన్లో మాటలు లేకపోయినా ఆయన సంగీతం ఆ భావాన్ని మనకి అర్థమయ్యేలా చేస్తుంది. ప్రతి వాయిద్యం కూడా

ఆయన ఒక క్యారెక్టర్ లాగా ఉపయోగిస్తారు. ఫ్లూట్ మనకి ఊపిరిలాగా, వయోలిన్ మన హార్ట్ బీట్ లాగా, పియానో మన ఆలోచనల్లాగా వినిపిస్తాయి. అందుకే ఆయనను మ్యూజిక్ మాస్టర్ అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఇళయరాజా గారి పాటలు కేవలం వినిపించవు, అవి మనలో జీవిస్తాయి. ప్రేమ పాటల్లో మృదుత్వం, బాధ కలిగించే పాటల్లో చాలా డీప్గా ఉండే ఫీలింగ్, ఆనందంగా ఉండే పాటల్లో చాలా ఉత్సాహం, ప్రతి భావాన్ని ఆయన స్వరాల్లో చాలా పర్ఫెక్ట్గా చూపిస్తారు. ఆయన పాటలు వినేటప్పుడు మనకి మన లైఫ్ కనిపిస్తుంది, మన చిన్నప్పటి జ్ఞాపకాలు, ఫస్ట్ లవ్, కొన్ని మధుర క్షణాలు, ఇవన్నీ ఆయన జీవితంలో మళ్ళీ మన ముందుకు వస్తాయి, ఆయన మ్యూజిక్లో మళ్ళీ మన ముందుకు వస్తాయి. అందుకే ఆయన పాటలు కాలం మారిపోయినా, ట్రెండ్ మారిపోయినా ఎప్పటికీ కూడా కొత్తగానే ఉంటాయి. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, ప్రేమ మూవీ నుంచి ఈనాడే ఏదో అయ్యింది అంటూ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇళయరాజా గారి జీవితం మనకు ఒక మంచి పాఠాన్ని చెప్తుంది. కలలు పెద్దవిగా ఉండాలి, కష్టపడడం అనేది ఆగకూడదు. ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా ఆయన వినయం, క్రమశిక్షణ ఎప్పుడూ తగ్గలేదు. ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవాలని, కొత్తగా క్రియేట్ చేయాలని ఆయన పడే తపన మనందరికీ కూడా స్ఫూర్తి. సాధారణంగా జీవితాన్ని మనం స్టార్ట్ చేసిన ఆయన ఒక సాధారణమైన జీవితాన్ని స్టార్ట్ చేశాక తన ప్రతిభతో ప్రపంచాన్ని ఎలా గెలవచ్చో మనకి ఉదాహరణగా నిలిచారు. ఇళయరాజా గారి సంగీతం కేవలం వినపడదు, అది మనస్సులో నిలిచిపోతుంది. కొన్ని స్వరాలు కేవలం పాటలు కావు, అవి మన జీవితంలో భాగమైపోతాయి. అలాంటి స్వరాలకి రూపమిచ్చిన మన మాస్టరు గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, మరి నెక్స్ట్ ఈరోజు స్టార్టప్ ఇండియాలో భాగంగా కొత్త మంత్ర ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్, దీని గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ అవర్లో. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్, 101.9. నేను మీ ఆర్జే లక్కీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచంలోనే మొట్టమొదటి చతుర్భుజ శంఖుచక్ర యుక్త హనుమాన్ నమూనా విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు ఆవిష్కరించారు. 111 అడుగుల ఎత్తు కలిగిన భారీ విగ్రహాన్ని మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టి ముక్కుల గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు. భక్తిభావన పెంపొందించేందుకు భారతీయ వారసత్వం, ఆధ్యాత్మికత, సనాతన ధర్మం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా దీనిని రూపొందిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల దశ దిశను మార్చివేస్తుందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహతల్లోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ ఉదయం ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఒక హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పివేశామని దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది

ఇతర అత్యవసర సహాయక బృందాల సమన్వయంతో 40 మందికి పైగా వ్యక్తులను రక్షించి వైద్య చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించినట్టు ఆయన చెప్పారు. భారతదేశ యువత సైక్లింగ్ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, మరింత దృఢమైన ఆరోగ్యకరమైన హరిత భారతదేశ నిర్మాణ ఉద్యమంలో ముందుండాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్జ్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా భారత్ వెనిజులా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని ఇరువురు నేతలు సమీక్షిస్తారు. రాష్ట్రంలో రబీ సీజన్లో ఈ నెల 1వ తేదీ నాటికి 66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ తెలిపింది. రోజుకు సగటున 1.8 లక్షల టన్నులు కొనుగోలు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారకరామారావు ఆరోపించారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు స్టార్టప్ ఇండియాలో భాగంగా సరికొత్త మంత్ర ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్. ఫ్రెండ్స్, మన లైఫ్లో ఫెయిల్యూర్ అనే పదం వినగానే భయపడిపోతాం కదా, కానీ ఈ రోజుల్లో సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా మనకు ఒక మెసేజ్ చెప్తూ ఉన్నారు. అదేంటి అంటే ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్, అంటే జీవితంలో ఆలస్యం చెయ్యకుండా మనం తప్పు చేయాలి, అంతే వేగంగా వాటి నుంచి పాఠాలని నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఎంత త్వరగా తప్పు చేస్తామో అంత త్వరగా నేర్చుకునే అవకాశం అనేది మనకు వస్తుంది. చాలామంది అనుకుంటారు ఫెయిల్యూర్ అనేది ఎండింగ్ అని. కాదు, అది ఒక కొత్త ప్రారంభం. మరి ఈరోజు బుధవారం స్పెషల్ స్టార్టప్ ఇండియాలో భాగంగా ఈ అంశం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు నేను చెప్తాను. ముందుగా ఒక పాట, తర్వాత వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

வெல்கம் பேக் டு ஸ்டார்ட் அப் இந்தியா. ஃபெயில் ஃபாஸ்ட் லேர்ன் ஃபாஸ்ட் அனே கான்செப்ட் ஸ்டார்ட் அப் வேர்ல்டோ చాలా ఫేమస్ అయింది ఫ్రెండ్స్. ఒక కొత్త ఐడియాని తీసుకుని సంవత్సరాల పాటు మనం ఆలోచిస్తూ కూర్చున్నామే అనుకోండి, అది పనిచేస్తుందా లేదా అనే విషయం మనకి తెలియదు. కానీ అదే ఐడియాని చిన్న స్థాయిలో మనం వెంటనే ప్రారంభించామనుకోండి, అది పని చేయకపోయినా సరే వెంటనే దాని ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. ఈ ఫీడ్బ్యాకే మనకి దారిని చూపిస్తుంది. అందుకే చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా చిన్న చిన్న ప్రయోగాలతో ముందుకెళ్తూ ఉంటాయి. మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం చాలా పర్ఫెక్ట్గా చేయాలి అనే ఆలోచన ఉంటుంది, కానీ నిజానికి పర్ఫెక్షన్ కోసం ఎదురు చూడటం మన ప్రోగ్రెస్ని ఆపేస్తుంది ఫ్రెండ్స్. ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్ అనేది మనకి ఏం చెబుతోంది అంటే, మొదటగా ఏదైనా చేయడం ముఖ్యం, తర్వాత దాన్ని డెవలప్ చేయటం ఇంకా ముఖ్యం. ఒక చిన్న తప్పు మనకి పెద్ద పాఠం నేర్పిస్తుంది. ఈ పాఠం వల్ల మనం మరొకసారి మరింత బాగా చేయగలుగుతాం. అంతే కదా, ఒకసారి తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకుంటాం, అప్పుడే పర్ఫెక్ట్ అవుతాం. సో అదే ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇంకా మాట్లాడతాను ఒక సాంగ్.

വെൽക്കം ബാക്ക് ടു സ്റ്റാർട്ടപ്പ് ഇന്ത്യ. ഫ്രണ്ട്സ്, ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్ విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు తప్పులు చేయకుండా ఉండాలని ట్రై చేస్తే అతను ఏమీ నేర్చుకోడు, కానీ మార్క్ టెస్ట్ రాసి తప్పులు చేసి వాటి నుంచి నేర్చుకుంటే చివరికి అతను అసలైన పరీక్షలో విజయం సాధిస్తాడు. ఇదే ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్ సూత్రం అన్నమాట. స్టార్టప్ వరల్డ్లో సక్సెస్ అయిన చాలామంది మొదట్లో ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు, కానీ వాళ్ళు ఒక్కసారి కూడా ఆగలేదు. ప్రతి ఫెయిల్యూర్ తర్వాత ఖచ్చితంగా ఒక లెసన్ అయితే నేర్చుకున్నారు. ఆ పాఠాలు వాళ్ళని సక్సెస్కి దగ్గర చేశాయి. అందుకే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా చాలామంది, ఫెయిల్యూర్ అనేది మన గురువు అని. ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్ అనే కాన్సెప్ట్ మన డైలీ లైఫ్కి కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఒక కొత్త స్కిల్ మనం నేర్చుకోవాలి అనుకుంటే మొదట్లో తప్పులు తప్పవు, కానీ ఆ తప్పుల్ని యాక్సెప్ట్ చేసి వాటి నుంచి నేర్చుకుంటే మనం ఆ స్కిల్లో ఎక్స్పర్ట్స్ అవుతాం. అదే మన ఎదుగుదల. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా, ఫెయిల్యూర్స్ని త్వరగా యాక్సెప్ట్ చేయాలి. చాలామంది తప్పు చేస్తే ఒప్పుకోరు, కానీ ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్ మనకేం చెప్తోంది అంటే తప్పు జరిగిన వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే యాక్సెప్ట్ చేసినప్పుడు మనం దాన్ని కరెక్ట్ చేయగలుగుతాం. లైఫ్ ఒక ప్రయోగశాల అనుకున్నామే అనుకోండి, రోజు మనం కొత్త విషయాల్ని ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు సక్సెస్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్యూర్ వస్తుంది. కానీ మన ప్రతి ఫెయిల్యూర్ని ఒక పాఠంగా తీసుకుంటే మన ప్రయాణం అనేది ఎక్కడా ఆగదు, మనం ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటాం అన్నమాట. ఇంకా మాట్లాడతాను ఒక పాట తర్వాత, వింటూనే ఉండండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టార్టప్ ఇండియాలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్ అనే ఒక చిన్న వాక్యం. ఈరోజు ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప థాట్ ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఏమని పెంచుతారు మనల్ని, అస్సలు తప్పు చేయొద్దు అని నేర్చుకున్నాం. కానీ ఈ కాన్సెప్ట్ మాత్రం తప్పు చేయమని చెబుతోంది. ఎందుకంటే మనం తప్పు చేయకుండా నేర్చుకోవడం అనేది అస్సలు జరిగే పని కాదు. ప్రతి తప్పు కూడా మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. మనం ఎంత త్వరగా ఆ తప్పుని గుర్తించి దాని నుంచి నేర్చుకుంటామో అంత త్వరగా మనం ఎదగగలుగుతాం. ఫెయిల్ ఫాస్ట్ అంటే ఎప్పుడు నిర్లక్ష్యంగా పనిచేయండి అని కాదు, అది తెలివిగా ప్రయత్నించడం, చిన్న చిన్న స్టెప్స్లో ప్రయోగాలు చేయటం, పెద్ద రిస్క్ తీసుకునే ముందు చిన్నగా పరీక్షించటం. ఇలా చేస్తే ఫెయిల్యూర్ వచ్చినా అది పెద్ద నష్టాన్ని కలిగించదు, కానీ ఆ చిన్న ఫెయిల్యూర్ మనకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ కాన్సెప్ట్ మనకి ఒక గొప్ప గుణాన్ని కూడా నేర్పిస్తుంది. అదేంటంటే అడాప్టబిలిటీ. అంటే పరిస్థితులకి తగ్గట్లుగా మనం మారాలి. ఒక ప్లాన్ చేయకపోతే వెంటనే మరో ప్లాన్కి మారటం, అదే సక్సెస్ఫుల్ అంటే విజయవంతమైనటువంటి వ్యక్తుల లక్షణం. అదే వాళ్ళు ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఆ ప్లాన్ సక్సెస్ కాకపోతే అక్కడే ఉండిపోకుండా వేరే వెంటనే ఇంకొక ప్లాన్కి అడాప్ట్ అంటే మారిపోతారన్నమాట. వాళ్ళు వెళ్ళే ఒక మార్గంలో ఫెయిల్ అయితే అదే మార్గంలో కూర్చోరు, వెంటనే కొత్త మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ కాన్సెప్ట్ బాగుంది కదా. సో ఖచ్చితంగా మనం ఏ రంగంలోకి వెళ్ళినా, ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా, ఏ పని చేస్తున్నా, ఖచ్చితంగా మనం తప్పు అయితే చేస్తూ ఉంటాం, దాని నుంచి గుణపాఠాలు అయితే నేర్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం తప్పు చేసిన తర్వాత పాఠాలు ఖచ్చితంగా అంతే త్వరగా మనం నేర్చుకోవాలన్నమాట. ఇంకా మాట్లాడతాను ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టార్టప్ ఇండియాలో నేను మాట్లాడుతున్నాను ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్ అనే కాన్సెప్ట్ గురించి. మరి దీని గురించి ఇంకొక విషయం ఏం మాట్లాడుకోవాలి అంటే, ఈ కాన్సెప్ట్లో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పినా మనలో క్రియేటివిటీని పెంచుతుంది. ఎందుకంటే మనం భయపడకుండా కొత్త ఆలోచనల్ని ప్రారంభిస్తాం, ఏమవుతుందో చూద్దాం అనే ధైర్యం వస్తుంది. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ఫెయిల్యూర్స్ని దాచిపెడుతూ ఉంటారు. కానీ నిజానికి ఫెయిల్యూర్స్ని షేర్ చేసుకోవాలి, ఎందుకంటే మన అనుభవాలు ఇతరులకు ఉపయోగపడతాయి. అదే టైంలో మనం కూడా ఇతరుల అనుభవాల నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక కలెక్టివ్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నమాట. ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్ మనకి టైం వాల్యూని కూడా చెప్తుంది, ఎందుకంటే ఆలస్యం చేసిన ప్రతి నిర్ణయం మనకు అవకాశాలని కోల్పోయేలా చేస్తుంది. కానీ త్వరగా ప్రయత్నం చేస్తే త్వరగా నేర్చుకుంటాం, త్వరగా ముందుకెళ్తాం. అదనమాట ఈ కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ టాపిక్. మళ్ళీ మాట్లాడతాను ఒక పాట తర్వాత, వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టార్టప్ ఇండియాలో భాగంగా మనం ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్ అనే కాన్సెప్ట్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం మన మైండ్ సెట్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. మనం ఫెయిల్యూర్స్ని ఎలా చూస్తామో అదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఫెయిల్యూర్ని ఓటమిగా చూస్తే మనం ఆగిపోతాం, కానీ దాన్ని పాఠంగా చూస్తే మనం ముందుకు సాగుతాం. అదే గ్రోత్ మైండ్ సెట్. ఈ ప్రపంచం చాలా వేగంగా మారిపోతూ ఉంది కదా, మన చిన్నప్పటికీ, మళ్ళీ మధ్యలో ఉన్నప్పటికీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నప్పటికీ చాలా ఫాస్ట్గా మారిపోతుంది. వేగానికి తగ్గట్టుగా మనం ఉండాలంటే మనం ఆ వేగాన్ని అందుకోవాలి. ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్ అనేది ఈ కాలానికి సరిగ్గా సరిపోయేటువంటి సూత్రం. భయాన్ని పక్కన పెట్టండి, ప్రయత్నాన్ని ప్రారంభించండి, తప్పుల్ని యాక్సెప్ట్ చేయండి, నేర్చుకోవడాన్ని కొనసాగించండి. ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్ వెనుక ఒక గొప్ప విజయం ఉంటుందనే విషయాన్ని మనం ఎవ్వరం కూడా అస్సలు మర్చిపోకూడదు. ఇదండి ఈరోజు స్టార్టప్ ఇండియాలో భాగంగా నేను మాట్లాడినటువంటి అంశాలు. చాలామందికి ఉపయోగకరంగా ఉంటాయి, ముఖ్యంగా యూత్కి అని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేస్తున్నాను. పాట తర్వాత మనం న్యూస్ అప్డేట్స్ విందాం, ఆ తర్వాత తాజా ట్యూన్స్లో లేటెస్ట్ హిట్ సాంగ్స్ కూడా మనం విందాం, నేను ప్లే చేస్తాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో రెండు జాతీయ రహదారులను నాలుగు లేన్లకు విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవున 7,597 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నేషనల్ హైవే 63లోని ఆర్మూరు నుండి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్దతిలో అభివృద్ది చేయనున్నారు. అలాగే నేషనల్ హైవే 563లోని జగిత్యాల నుండి కరీంనగర్ వరకు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టోల్ పద్దతిలో నిర్మించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్తో గవర్నర్ థావర్చంద్ గెహ్లత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యకులు పాల్ మషాటిలేతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ దక్షిణాఫ్రికా సంబంధాలు మరింత బలపడే కోణంలో ఈ సమావేశం జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్, టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్టం ఏర్పాటయ్యాక పెట్టుబడుల సాధనలో బెంగళూరును అధిగమించినట్టు భారత రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఈ ఉదయం అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రమూ సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్దంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందిస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తు సమర్పించడానికి 31 జూలై తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే

అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పుడు నేను ప్లే చేయబోతున్నాను. ముందుగా కోర్ట్ మూవీ నుంచి ప్రేమలో అనే పాటతోటి స్టార్ట్ చేస్తున్న ఈ పాటని అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడగా పూర్ణాచారి లిరిక్స్ అందించారు. విజయ్ బల్గనిన్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

తాజా ట్యూన్స్ లో మరి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి మీసాల పిల్ల. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడిన ఈ పాటకి భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించారు. భీమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్ టు AIR FM రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా, అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా, వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో మరి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట పుష్ప 2 నుంచి పీలింగ్స్ అంటూ వచ్చేస్తుంది. శంకర్ బాబు, కందుకూరి లక్ష్మీదాస, దేవిశ్రీ ప్రసాద్ ఆలపించిన ఈ పాటని చంద్రబోస్ గారు రాశారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి ఈ లేటెస్ట్ హిట్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో నెక్స్ట్ ప్లే చేయబోతున్న పాట బేబీ మూవీ నుంచి ఓ రెండు ప్రేమ మేఘాలిల. శ్రీరామచంద్ర ఆలపించిన ఈ పాట అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు. విజయ్ బల్గనిన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మాట్లాడాలి అని ఉంది. ఎందుకంటే ఎంతసేపు మాట్లాడుతున్నా తనివి తీరకుండా ఉంటుందన్నమాట. అనేక అంశాల మీద ఈరోజు మీతో అందరితో ముచ్చట్లు పెట్టాను కదా. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డేస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ పర్టికులర్గా సైకిల్ డే, వరల్డ్ సైకిల్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. నిజంగానే సైకిల్ కూడా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోకుండా మళ్ళీ మనం అంటే మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని అన్నిటినీ కాపాడడం కోసం, అంటే ఇదివరకటి రోజుల్లో ఎవరూ కూడా అంటే వ్యాయామాలు చేస్తూ ఉండేవాళ్ళు కాదు, ఎక్కువగా మన పెద్దవాళ్ళు ఎవరు ఎక్సర్సైజులు చేస్తున్నట్టుగా కనిపించేవాళ్ళు కాదు. కానీ ఈ రోజుల్లో ఖచ్చితంగా జిమ్కి వెళ్తున్నారు అనే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. జిమ్ సెంటర్స్ కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే ఇలాంటి వాటికి మనం ప్రయారిటీ ఇవ్వకపోవటమే. సైక్లింగ్ చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇదివరకు రోజుల్లో మేము ఎటువంటి అనారోగ్యాలకి గురయ్యాము అని చెప్తూ ఉండేవాళ్ళు కాదు. కాబట్టి సైకిల్ని కూడా మన పాత జ్ఞాపకాల్లో కలిపేయకుండా వీలైతే మనం అప్పుడప్పుడు ఒక రైడ్ వేస్తుంటే, ఏజ్తో ఏం సంబంధం లేదు కదా, ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వాళ్ళ చిన్నతనాల్లో అయితే సైకిల్ తొక్కే ఉంటారు. కాబట్టి ఆ అలవాటుని మళ్ళీ మనం అలవాటుగా మార్చుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటేనే ఇప్పుడు మహాభాగ్యంగా ఉంది. ఎందుకంటే డబ్బు కంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి లక్కీ ఇలా మాట్లాడుతూనే ఉంటుంది, కానీ టైం మాత్రం చాలా ఫాస్ట్గా పరుగులు తీస్తూ ఉంది. నేను ఇక్కడతో సైన్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక బ్యూటిఫుల్ సాంగ్తో. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఇప్పుడు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో భాగంగా కార్పెల్ టనల్ సిండ్రోమ్ గురించి డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన కార్పల్ టనల్ సిండ్రోమ్ ఈ అంశం గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారు మన స్టూడియోస్కి ఇచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం సార్.
0: ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అని అప్పుడప్పుడు వింటుంటాను డాక్టర్ గారు, అసలు ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటి, ఏ రకమైన ఇబ్బంది కలగజేస్తుంది?
1: ఈ కార్పల్ టనల్ అంటే అండి మనకి రిస్ట్ జాయింట్, చేతి మణికట్టు దగ్గర మనకి ఆ ఎముకల పై నుంచి మీడియన్ నర్వ్ అని ఒకటి మనకి వేళ్ల వైపు వెళుతూ ఉంటుంది.
0: చేతి మణికట్టు నుంచి పైకి
1: వెళుతూ ఉంటుంది వేళ్ల వైపు. సో ఈ మీడియన్ నర్వ్ అన్నది మనకి వేళ్లకి సెన్సేషన్స్ అవి మనకి సప్లై చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని ప్రొఫెషన్స్ లైక్ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఎక్కువ చేతి పని వాళ్ళు, అంటే చేతి మీద ప్రెషర్ పడి వృత్తులు అలాంటివి అక్కడ ప్రెస్ అయినప్పుడు, లేకపోతే షుగర్ పేషెంట్స్లో కానీ థైరాయిడ్ పేషెంట్స్లో కానీ ఒక్కొక్కసారి కొంతమంది స్త్రీలకి ప్రెగ్నెన్సీలో కూడా ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అన్నది మనకి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీలో వచ్చే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అది డెలివరీ అవ్వగానే చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది. షుగర్ పేషెంట్స్లోను అట్లాగా, తర్వాత థైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో కూడా ఆ చుట్టుపక్కల కొంచెము మార్పుల వల్ల ఈ నరం మీద ఒత్తిడి పడి ఆ సెన్సేషన్స్ తిమ్మిరి రావడం కానీ మనకి వేళ్లలో తిమ్మిరి, తర్వాత పట్టు తప్పడం, కొంచెం అంటే గ్రిప్ తగ్గిపోవడం అలాంటివి మనకి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ అని మనం గుర్తించాలి.
0: డాక్టర్ గారు, చేతి వృత్తులు పనిచేసే వాళ్ళు అంటే మనం చూస్తుంటాము పట్టు పరిశ్రమలో ఈ పోచంపల్లి అటువై ప్రాంతాల్లో ఎక్కువగా చేతి వృత్తి పనులు చేస్తుంటారు, అలాగే నిత్యం చేతితో పనిచేసి ఎక్కువ స్ట్రెయిన్ పడే వాళ్ళకు కూడా ఇది వచ్చే సమస్య ఉందంటారు.
1: అవునండి, వీళ్లతో పాటు ఈ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ కూడా ఎక్కువ టైపింగ్ చేసే వాళ్ళకి, మౌస్తో పనిచేసే వాళ్ళకి కూడా ఇది చాలా కామన్గా మనకు కనబడుతూ ఉంటుంది.
0: అంటే శక్తికి మించి అరచేతి పైన ప్రెషర్ పడ్డప్పుడు ఇది ప్రకటితమయ్యే అవకాశం ఉందంట.
1: అవునండి.
0: లక్షణాలు మీరు అన్నట్టు తిమ్మిరి రేడియేటింగ్ పెయినే కాకుండా గ్రిప్ పట్టుకొని ఏదైనా వస్తువుని పట్టుకొని లేపేటప్పుడు చేసేటప్పుడు కూడా సహజంగా ఉండాల్సిన శక్తి ఉండకుండా జారిపోయే ప్రమాదం ఉందంటారా?
1: అవునండి, అవును. ఇది అంటే ఇనీషియల్గా అయితే మనకి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు భాగంలో మటుకే మనకి తిమ్మిరి కానీ మంటల్లాగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత రాను రాను అది నిర్లక్ష్యం చేసినప్పుడు అది కంప్లీట్ వీక్నెస్, అంటే చెయ్యి పట్టు అసలు కంప్లీట్గా ఏ వస్తువు పట్టుకోలేకపోవడం, ఇలాంటి లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి.
0: చూడడానికి అరిచేతిలో ఉన్న చిన్న సమస్య అనిపిస్తున్నాక నిత్య జీవితంలో పెద్ద సమస్యగా పరిణమిస్తుంది.
1: అవునండి.
0: చాలా మంది చేతికి సమస్య రాగానే మెడలో ఏదో నరాలు ఒత్తుకుపోయాయని అంటుంటారు. మెడలో ఒత్తుకుపోయే నరాలకి అరచేతి మట్టుకే ఉండే సమస్యకి ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటారు?
1: కరెక్ట్ అండి. అంటే స్పాండిలైటిస్ లో కూడా మనకి ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉండొచ్చు. అది డిస్క్ ఒత్తిడి పడినప్పుడు, ఆ నరం మీద ప్రెస్ అయినప్పుడు మనకి వేళ్ల దాకా కూడా వస్తూ ఉండవచ్చు. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ జనరల్ గా మనకి భుజం కానీ మోచేతి వరకు కానీ ఉండదు, ఓన్లీ రిస్ట్ నుంచి వేళ్ల వరకే ఉంటుంది.

0: గట్టు నుంచి వీళ్ళకి
1: వీళ్ళ వరకే ఉంటుంది అది. సో అక్కడ తర్వాత ఏదైనా పని చేసినప్పుడే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. నైట్ చాలా పెయిన్, రాత్రిపూట మనకి ఈ చేతులు నొప్పి వల్ల నిద్ర కూడా డిస్టర్బ్ అయ్యేంత పరిస్థితి ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్లో మనకి కనబడుతూ ఉంటుంది.
0: దీన్ని నిర్ధారించడానికి ఏదైనా పరీక్షలు ఉన్నాయంటారా? మామూలుగా ఇనీషియల్గా ఏదో చేయి నొప్పు అని అనుకుంటుంటారు, నిర్లక్ష్యం చేసే కొద్దో అది కంటిన్యూస్గా ఎన్ని రోజులు అలా నొప్పి కంటిన్యూస్గా ఉంటే ఖచ్చితంగా ఇది కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉండొచ్చు అని అనుమానపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు.
1: పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు క్లినికల్గా వాళ్ళని పరీక్షించి ఫెయిలెన్స్ టెస్ట్ అని ఒక టెస్ట్ చేస్తాము, రివర్స్ ఫెయిలెన్స్ టెస్ట్ అని కొన్ని టెస్టులు ఉన్నాయండి. వాటి వల్ల మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ మనం నిర్ధారించవచ్చు. ఫెయిలెన్స్ టెస్ట్ అంటే ఏం లేదండి, పేషెంట్ నమస్కారం స్టైల్లో, అంటే నమస్కారం పెడుతున్నట్టుగానే ఒక నిమిషం పాటు చేతుల్ని అలా ఉంచినప్పుడు దాన్ని రివర్స్ ఫెయిల్ అని అంటారు. నమస్కారం అంటే మనం ఇండియన్ స్టైల్లో నమస్కారం చేస్తాం కదండి, దాన్ని రివర్స్ ఫెయిలెన్స్ టెస్ట్ అంటారు. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఒక నిమిషం దాకా ఉన్నప్పుడు, ఒకవేళ ఆల్రెడీ మీడియా అన్నారు అక్కడ దాని మీద ప్రెషర్ పడుతూ ఉన్నప్పుడు వేళ్ళంతా కూడా తిమ్మిరిలాగా వచ్చేస్తాయి. ఇది రివర్స్ ఫెయిల్ అని అంటే నమస్కారంకి కొంచెం ఆపోజిట్గా, అంటే మణికట్టు పైకి అనకుండా కిందికి బెండ్ చేసినప్పుడు దాన్ని ఫెయిలెన్స్ టెస్ట్ అంటారు. ఈ రెండు టెస్టుల ద్వారా మనకి మీడియా నర్వ్ ఒక ప్రెషర్ అక్కడ పడుతుందా లేదా అన్నది మనకు తెలుస్తుంది.
0: ఇలా కాకుండా ఏదైనా డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఉన్నాయి?
1: ఇవేమో క్లినికల్ టెస్ట్ అండి. మనం పేషెంట్కి డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా కూడా మనం నర్వ్ కండక్షన్ స్టడీస్ అని చేస్తామన్నమాట. ఆ నర్వ్ కండక్షన్ స్టడీ చేసినప్పుడు దాంట్లో ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ మనం రికార్డ్ చేస్తారన్నమాట. అంటే పైనుంచి ఒక చిన్న ఎలక్ట్రిక్ కరెంట్ లైట్ పంపించి కింద రికార్డ్ చేస్తారు, ఆ నర్వ్ ఏమైనా ప్రెషర్ పడుతుందా అన్నది మనకి ఆ టెస్ట్లో తెలుస్తుంది. నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటారు. దాని ద్వారా 100% మనకి డయాగ్నోసిస్ తెలిసిపోతుంది. డాప్లర్ కూడా యాక్చువల్గా అంటే లోకల్, ఇది కాకుండా కూడా మనకి లోకల్గా హై రిజల్యూషన్ డాప్లర్ టెస్ట్ అని ఉంటుందండి. దాంట్లో కూడా మనకి ఆ మీడియం నర్వ్ ఏమైనా వాపు ఉన్నదా లేకపోతే చుట్టుపక్కల ఏమన్నా దాని మీద ప్రెషర్ పడుతున్నాయన్నది మనకి డాప్లర్ కూడా తెలుస్తుందండి.
0: స్కాన్స్ ఏమైనా అవసరం పడతాయి డాక్టర్ గారు దీనికి?
1: స్కాన్స్ అండి, జనరల్గా ఫ్రాక్చర్స్తోనైతే మనం ఎక్స్రే ద్వారా మనం దాన్ని చూడొచ్చు. బట్ ఇవన్నీ కూడా ఓన్లీ సప్లిమెంటరీ ఇన్వెస్టిగేషన్స్ అంటాం. అంటే మనం ఒక అనుమానం వచ్చినప్పుడు వేరే టెస్టులు చేసినప్పుడు మనం అవి రెండు కలుపుకొని కొలాబరేట్ చేసుకోవడానికి మనకి ఎక్కువ యూజ్ అవుతుంది.
0: డాక్టర్ గారు, వైద్యపరంగా ఏ రకమైన చికిత్స ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్కి ఉందంటారు?
1: కార్పల్ టనల్ సిండ్రోమ్లో అండి అంటే కొన్ని ట్యాబ్లెట్స్ రూపంలో జనరల్గా అండి షార్ట్ కోర్స్ ఆఫ్ స్టీరాయిడ్ ట్రీట్మెంట్ ఇస్తాము. లేదనుకోండి కొంచెం ఒక లోకల్గా ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఇవి చాలా మటుకు రివర్స్ అవుతాయి. టెంపరీ కాజ్ ఎస్పెషల్లీ థైరాయిడ్ పేషెంట్స్లో కానీ షుగర్ పేషెంట్స్లో కానీ ఇలా ఇవ్వచ్చు. లేని పక్షంలో మనం నర్వ్ డీజనరేషన్ ఉంది కాబట్టి B12 టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చినప్పుడు కూడా కొంచెం ఉపశమనం కలగవచ్చు మనకి. బట్ ఇది కంపల్సరీ కంప్లీట్ ట్రీట్మెంట్ అంటేనండి సర్జరీయే. ఈ సర్జరీ ఏంటంటే మణికట్టులో ఫ్లెక్సర్ రెటినాక్యులం అని ఒక భాగం ఉంటుంది. ఆ భాగం కింద నుంచి ఈ మీడియా నర్వ్ అని వెళుతూ ఉంటుంది. ఆ ఫ్లెక్సర్ రెటినాక్యులం కింద ఈ మీడియా నర్వ్ ఒత్తిడి వస్తుంది కాబట్టి ఆ ఫ్లెక్సర్ రెటినాక్యులంని మనం కట్ చేసి దీని మీద ప్రెషర్ రిలీజ్ చేయగానే కంప్లీట్గా దాని నర్వ్ మీద ప్రెషర్ పోయి పేషెంట్కి చాలా ఉపశమనం కదులుకుంటుంది.
0: తొలినాళ్లలోనే ఈ సమస్యను గుర్తించినట్లయితే చికిత్స సులభతరం అవుతుందా డాక్టర్ గారు?
1: అవునండి. సో ప్రతి ఒక్క నొప్పి కాళ్ళు వేళ్ళు పట్టేసినాయి అనడము, లేకపోతే చిన్న చిన్న తిమ్మిర్లు వస్తున్నాయి, ఏదో చలికే వచ్చింది అనుకోకుండా వేళ్లలో తిమ్మిర్లు రావడం, లేకపోతే వీక్నెస్ మనకు కనిపించడం, ఆ కార్పల్ టనల్ సిండ్రోమ్ లాగా మనం అనుమానపడి గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అర్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది.
0: అంటే సర్జరీతో సంబంధం లేకుండా ఫిజియోథెరపీ లేదంటే మెడికేషన్తో కూడా తొలినాళ్ళల్లో వెళ్ళినట్లయితే చికిత్స సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం?
1: సక్సెస్ఫుల్ అవుతుందండి. ఇనీషియల్ స్టేజెస్లో మనం గుర్తిస్తే మనం ఫిజియోథెరపీ నైట్ స్ప్లింట్స్ అని, అంటే చెయ్యి బెండ్ అవ్వకుండా మేము ఒక రకమైన స్ప్లింట్స్ ఉంటాయి బెల్ట్తో, వాటి స్ప్లింట్స్ అంటారు, సపోర్ట్స్ ఇస్తామన్నమాట.
0: మామూలుగా చేతులు కాళ్ళు విరిగినప్పుడు స్ప్లింట్ చేస్తాం,
1: స్ప్లింటింగ్ అలాంటి ఒకటి. నైట్ స్ప్లింట్స్ అంటే జనరల్గా నైటే మనం పెట్టుకుని పడుకుంటే ఆ డే అంతా కూడా పేషెంట్కి చాలా హాయిగా ఉంటుంది.
0: అంటే రక్త ప్రసరణ సజావుగా సాగి,
1: అవునండి, నర్వ్ మీద ఒత్తిడి పడకుండా ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటాడు రెండో రోజు పేషెంట్.
0: డాక్టర్ గారు, ఈ నొప్పి అనగానే చాలా మంది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకొని పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంటారు. ఇలాంటి సందర్భంలో ఏ రకమైన నష్టం జరుగుతుంది? తాత్కాలికంగా నొప్పితో ఉపశమనం అనిపించినప్పటికీ కార్పల్ టనల్ సిండ్రోమ్ నిర్లక్ష్యానికి గురైపోయి తీవ్ర పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుందంట?
1: అవునండి. పేషెంట్ నొప్పికి టాబ్లెట్స్ ఓవర్ ద అంటే మెడికల్ షాపుల్లో చలివిడిగా కొనుక్కొని వాడడం చాలా డేంజరస్ అండి. మీకు టెంపరీగా ఆ నొప్పి తగ్గుతుంది, రిలీఫ్ వస్తుంది, కానీ అది దానికి ట్రీట్మెంట్ అది కాదు. సో మీరు మందులు వాడుతూ వెళ్తూ ఉంటారు, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మనకి కడుపులో అల్సర్ రూపంలో కానీ లేకపోతే కిడ్నీ మీద ప్రభావం కానీ చూపించవచ్చు. సో ఇంకోటి అదే కాదు, ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ ముదిరి మందులు పనిచేయని పరిస్థితి వచ్చి ఆపరేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి కూడా మనకి రావచ్చు. కాబట్టి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ మనం ససేమిర అసలు వాడకూడదండి. సో ఏ చిన్న ప్రాబ్లం మనకి కనిపించినా కూడా డాక్టర్ దగ్గరికి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అన్నది చాలా చాలా ముఖ్యం ఇలాంటి విషయాల్లో.
0: యోగా కానీ ఫిజియోథెరపీ కానీ ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్లో ఏదైనా ఉపకారిగా ఉంటుందా?
1: అవునండి. యోగా వల్ల కానీ

0: అంటే వాళ్ళు యోగా టీచర్స్, మంచి ఎక్స్పీరియన్స్ యోగా టీచర్ పర్యవేక్షణలో. తర్వాత ఫిజియోథెరపీ కూడా. ఒక్కోసారి ఏంటంటే మనకి వేడి నీళ్ళు, అంటే ఎస్పెషల్లీ చలికాలంలో మనం అబ్జర్వ్ చేస్తుంటాం, ఎస్పెషల్లీ లేడీస్ పొద్దునే లేచి చన్నీళ్ళలో పనిచేసే వాళ్ళకి వేడి నీళ్ళలో పెట్టినప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. సో హీట్ థెరపీ కూడా ఫిజియోథెరపీలో ఒక భాగంగా మనం వాడుతూ ఉంటాము. సో ఫిజియోథెరపీలో ఈ యొక్క మెథడ్ వాడుతూ మనం ఎంతో రిలీఫ్ సాధించవచ్చు.
1: తాత్కాలిక రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్స్ వాడే బదులు డాక్టర్ గారిని సంప్రదించే ముందు, ఉదాహరణకి రాత్రిపూట పెయిన్ ఎక్కువ వస్తున్నారు, ఆ టైంలో తెల్లవారితే కానీ డాక్టర్ గారిని కలిపే పరిస్థితి ఉండదు, అలాంటప్పుడు తాత్కాలిక ఉపశమనంగా ఏం చేయొచ్చు అంటారు టాబ్లెట్స్ బదులు?
0: టాబ్లెట్స్ బదులుగా అండి మనము ఒక రెస్ట్ స్ప్లింట్ అంటాం, అంటే ఒక స్ట్రెయిట్ అట్టా ముక్క లాంటిది తీసుకొని మనం ఫోర్ ఆర్మ్ నుంచి రిస్ట్, అంటే మణికట్టు అక్రాస్గా వేళ్ళకి, అంటే రిస్ట్ అన్నది మణికట్టు అనేది బెండ్ అవ్వకుండా స్ట్రెయిట్గా పెట్టేసి ఉంచితే మీకు చాలా రిలీఫ్ వస్తుంది. తర్వాత ఛాతీ మీద ఒక దిండు పెట్టుకొని చెయ్యి కూడా ఎత్తు, అంటే కొంచెం హైట్లో పెట్టుకుంటే కూడా మీకు చాలా రిలీఫ్ వస్తుంది. సో టెంపరీగా ఈ మెథడ్స్ మనం ట్రై చేసి రెండో రోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా మంచిది. అలాగే హాట్ వాటర్లో కూడా మనం చెయ్యి అట్లా పెట్టినప్పుడు లోకల్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆ నరువు మీద ప్రెషర్ తగ్గుతుంది. సో ఈ మనకు వచ్చే సింప్టమ్స్ అన్నీ కూడా చాలా రిలీఫ్ వస్తుంది.
1: టాబ్లెట్కి వెళ్లకుండా అప్పటి మంద మీరు చెప్పినట్టుగా తాత్కాలిక ఉపశమనం తీసుకుని మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు సూచించిన మేరకు ఆ చికిత్సా విధానాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్లో మంచి ఫలితం ఉంటుందండి.
0: అవునండి.
1: అలాగే డాక్టర్ గారు, సర్జరీ అంటూ చేస్తే ప్రస్తుతం ఉండే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్లో ఏ రకమైన శస్త్రచికిత్స లభ్యంగా ఉంది, అలాగే ఇంతకు ముందులాగా కాకుండా సులభతరంగా అయ్యే అవకాశం ఉందా?
0: అవునండి. ఇప్పుడు ఇంతకుముందు మేము కార్పొటినల్ సిండ్రోమ్ అంటే కంప్లీట్గా కట్ చేసి మళ్ళీ కుట్లు వేసేవాళ్ళం, ఓపెన్ చేసి మేము అట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు అది కూడా ఎండోస్కోపిక్ సర్జరీ వచ్చేసిందండి. సింపుల్గా ఒక చిన్న రంధ్రం ద్వారా ఎండోస్కోపీ, అంటే టీవీలో చూస్తూ ఎండోస్కోప్ లాగా అది చేసే చాలా టెక్నిక్స్ వచ్చాయి. అది కూడా సింపుల్ డే కేర్ ప్రొసీజర్, పొద్దున అడ్మిట్ అయిపోయి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ అడ్వాన్సెస్ అండి.
1: డాక్టర్ గారు, పోస్ట్ సర్జరీ, ఈ చిన్న సర్జరీ అయినప్పటికీ పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ రాకూడదంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి?
0: అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక కంప్యూటర్ ప్రొఫెషనల్స్కి మేము సర్జరీ చేశాము. సో అది ఏం లేదండి, సింపుల్గా కుషన్ మౌస్ ప్యాడ్స్, కుషన్ టైపింగ్ అవి ప్యాడ్స్ దొరుకుతాయండి మనకి. సో ఆ చెయ్యి మీద మణికట్టు మీద ఒత్తిడి పడకుండా అలాంటివి ప్యాడ్స్ యూస్ చేసినప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఎక్కువ ప్రెషర్ పడకూడదు, చేతి పని వాళ్ళు అన్నాం కదా, సో ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉండాలి. తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న రిస్ట్కి సంబంధించిన, వేళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తుంటే మనకు ఎంతో రిలీఫ్ ఉంటుంది.
1: అంటే సర్జరీ అయిన తర్వాత కూడా అక్కడ ఉండే ఏరియా మజిల్స్ కానీ నర్వ్స్లో సామాన్యమైన రక్త ప్రసరణ, స్ట్రెంగ్త్ పెరగడానికి కూడా రిస్ట్కి సంబంధించిన, అంటే చేతికి సంబంధించిన, అరచేతి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చేయాలి,
0: చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి.
1: ఆహారం పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటారు డాక్టర్?
0: ఆహారం పాత్ర అండి, జనరల్గా అంటే డయాబెటిక్స్ అయితే చాలా అంటే షుగర్ మంచిగా కంట్రోల్లో ఉంచుకోవాలి, థైరాయిడ్ పేషెంట్స్ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. అది కాకుండా బీ12 లోపం, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్లో బీ12 చాలా కామన్గా మనకి లోపం కనబడుతూ ఉంటుంది. సో బీ12 అన్నది మనం సప్లిమెంట్స్ లాగా తీసుకోవాలి వెజిటేరియన్స్. నాన్ వెజిటేరియన్ కూడా మటన్ చికెన్ అలాంటివి తీసుకున్నప్పుడు కూడా బీ12 మనకి చాలా లభిస్తుంది దాంట్లో. వెజిటేరియన్స్ మటుకు కంపల్సరీగా బీ12 లెవెల్స్ ఎంత ఉన్నాయో మనం చెక్ చేసుకొని బీ12 సప్లిమెంట్స్ కానీ ఇంజెక్షన్స్ రూపంలో కానీ తీసుకోవాలి.
1: అలాగే డాక్టర్ గారు, ఈ మధ్యలో ఎక్కడ చూసినా కానీ విటమిన్ బీ12, విటమిన్ డి అని అంటున్నారు. విటమిన్ డి పాత్ర కూడా ఈ అరిచేతికి సంబంధించిన ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్లో ఏమైనా పాత్ర ఉందంటారా?
0: విటమిన్ డిది డైరెక్ట్ ఏం రోల్ లేదండి. విటమిన్ డి ఏమవుతుందంటే మనం విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు మనం ఆహారంలో తీసుకున్న కాల్షియం అంతా కూడా అంత పూర్తిగా అబ్జర్వ్ కాకపోవచ్చు, అంటే కాల్షియం లోపంలో కూడా మనకి ఇలాంటి తిమ్మిర్లు వస్తూ ఉండవచ్చు. సో విటమిన్ డి తీసుకున్నప్పుడు ఏంటంటే కాల్షియం మనం తీసుకున్న ఆహారంలో మంచిగా మనకి అబ్జర్వ్ అవుతుంది, కాబట్టి విటమిన్ డి లోపంలో కూడా ఇలాంటి లక్షణాలు ఇండైరెక్ట్గా కనబడుతూ ఉంటాయి.
1: కాబట్టి ఆహారం పట్ల, విహారం పట్ల సరైన జాగ్రత్తలు పాటించినట్లయితే ఇటువంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా కానీ ఇప్పుడుండే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్లో సులభంగానే ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ నయం చేసుకోవచ్చు.
0: అవునండి. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ దాని లక్షణాలు గుర్తించినప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా ఎర్లీ మెడికల్ ట్రీట్మెంట్, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి సలహా తీసుకొని దానికి మెడిసిన్స్ రూపంలో కానీ ఫిజియోథెరపీ రూపంలో కానీ లేకపోతే సర్జరీ రూపంలో కానీ మనం తీసుకుంటే పేషెంట్కి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మళ్ళీ మన పనులు మనం కొనసాగిస్తూ హ్యాపీగా ఉండొచ్చు అండి, నార్మల్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో భాగంగా కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ గురించి డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: ఎస్ నమస్తే, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెట్స్ పై ఈనాటి కార్యక్రమాలు అండ్ దాట్ టు జెన్సీ ప్రోగ్రాంలో వైత్యర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ స్టూడియో క్లోక్ల టైం 6:25 అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 6:01 అండ్ ద డే ఈజ్ వెనస్డే. సో ఎగ్జాక్ట్లీ మిడ్ వీక్లో అండ్ ఫస్ట్ మంత్ స్టార్టింగ్లో ప్రజెంట్ మనం ఉన్నాము, రైట్? అండ్ ఇప్పుడు 6 గంటలు అవుతుంది కాబట్టి అందరూ ఆల్మోస్ట్ ఆఫీస్ నుంచి హడావిడిగా ఇంకా ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలి, లాగౌట్ టైం అయిపోయింది అని చెప్పేసి లాగౌట్ చేసి ఉంటారు. అండ్ కొంతమంది యుఎస్ కంపెనీస్కి వర్క్ చేసే వాళ్ళు అండ్ ఇప్పుడు లాగిన్ చేసి ఉంటారు కదా, రైట్? సో మాట్లాడుకుందాం, మస్తు ముచ్చట్లు, మస్తు పాటలు, మంచి అన్నీ పట్టుకొచ్చేసిన. అండ్ యా, టైం 6 అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరం నేను స్టూడియోలో ఉన్నా అండ్ మీరందరూ రోడ్స్ పైన అంటే ట్రాఫిక్లో ఉంటుంటారు కదా. సో అస్సలు బోర్ చేయకుండా, అస్సలు ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా ఇంటికి రీచ్ అయ్యే వరకు ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తాను, దాంతోపాటు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ యా జోష్గా స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ జోష్ సాంగ్ మీకోసం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: Godong.
1: Yes, 2 o'clock the time, 6:11 అవుతుంది అండ్ యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై జెన్ జీ ప్రోగ్రామ్ విత్ యువర్ ఆర్జే రణా ప్రతాప్ అండ్ ద టైమ్ 6:11 కాబట్టి ఆల్మోస్ట్ అందరం సో ఇంతకుముందు చెప్పినట్టు ట్రాఫిక్లో ఉండం. సో టెక్స్ట్ మీ ఏ ఏరియాలో ఎక్కడెక్కడ ఎలా ట్రాఫిక్ ఉందో అని చెప్పేసి మనం ఒకసారి ట్రాఫిక్ రివైండ్ చేసేసుకుందాం. సో ఎవరైనా సరే రేడియో వింటూ అవుట్ సైడ్ కనుక ఏమైనా ప్లాన్స్ ఉండి ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఆ ట్రాఫిక్ అక్కడుండి డైవర్ట్ అయిపోతారు, లేకుంటే యూ టర్న్ తీసుకుంటారు, ప్లాన్స్ పోస్ట్పోన్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ మీరు ఏ ఏరియాలో ఉన్నారు అండ్ ఆ ఏరియాలో ట్రాఫిక్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్ 4023234822. మరోసారి రిపీట్ చేస్తున్నాను, క్విక్గా ట్రాఫిక్ అప్డేట్స్ చెప్పేసుకుందాం. రైట్, సో మీరు ఈ ట్రాఫిక్లో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు, ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎలా ఉంది అండ్ ఇఫ్ సపోజ్ ఏదైనా సరే సాంగ్ మీకు వినాలనిపిస్తే యూ జస్ట్ వాట్సాప్ అస్. మా వాట్సాప్ నంబర్ 4023234822 అనే నెంబర్కి. రైట్, స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

Yes, 2 o'clock la time 6:24 అవుతుంది అండ్ వీ గాట్ ఏ మెసేజ్. హాయ్ రానా, దిస్ ఇస్ అభినయ్ అండ్ నేను బాలనగర్ టు కూకట్పల్లి ట్రావెల్ చేస్తున్నాను. అండ్ బాలనగర్ వై జంక్షన్ కాడ ఆల్మోస్ట్ హెవీ ట్రాఫిక్ ఉంది అండ్ ఇటువైపు ఎవరైనా రావాలంటే కాస్త ఆలోచించి రండి అని చెప్పేసి వీ గాట్ ఏ మెసేజ్ ఫ్రమ్ అభినవ్. రైట్, సో ఇలా మీరు కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, ఎక్కడికి ఉన్నారు, ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు అండ్ మీ ఏరియాలో ఎలా ట్రాఫిక్ ఉంది అని చెప్పేసి. సో మీరు నాకు కాల్ మెసేజ్ చేయాలంటే, సో కాల్స్ పాసిబుల్ కాదు, ఆఫ్టర్ 8 కాల్స్ పాసిబుల్, కాబట్టి మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి మరోసారి రిపీట్ చేస్తున్నాను, 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేసండి అండ్ ఆ ఏరియాలో ఎలా ట్రాఫిక్ ఉంది అనేది మేము ట్రాఫిక్ అప్డేట్స్ ఇచ్చేద్దాం. రైట్, స్టేట్ నుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టడీ క్లాక్ టైం 6:41 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై జెన్సీ ప్రోగ్రామ్ విత్ యువర్ ఆర్జే రానా ప్రతాప్. అండ్ యా ఇవాళ మంచి టాపిక్స్ పట్టుకొస్తాం, దాని గురించి మాట్లాడే ముందు వీ గోట్ అనేది ట్రాఫిక్ అప్డేట్. సో హాయ్ రానా, హైటెక్ సిటీ నుంచి నేను నానక్రామ్ గూడ సైడ్ వెళ్తున్నాను. సో ఇటు సైడ్ హైటెక్ సిటీ నేను స్టార్ట్ అవ్వగానే హెవీ ట్రాఫిక్ ఉంది. సో బెటర్ if you don't want to stuck in traffic, please avoid this route. Ani we got a message, so we name raled anamata parled. So next time message chesinaapudu name mention cheyandi. So if you want to message me, now whatsapp number 4023234822 ane number ki whatsapp chesesandi. Stay tuned akash one fm rainbow 101.9. yeah, bringing on the new flavor for the 2007. Bringing on much love for all of AP. And this is DE on the mic tonight. Bringing you Prema.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఎస్ టుడే క్లాక్ లో టైం 6:55 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై జెన్ జీ ప్రోగ్రామ్ అండ్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ 7 o'clock హెల్లో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అనమాట. సో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ పట్టుకొచ్చేసిన, కాకపోతే ఇప్పుడు చెప్పాను ఆఫ్టర్ దిస్ సాంగ్ ఆ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్లీ 7 o'clock నేను చెప్పేశాను. సో స్టేట్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Rainbow 101.9.
1: Yes, today clock the time 7:02 and you are listening to Akashwani FM Rainbow 101.9 MHz by Hello Rainbow Live Phone In Program lo prastutam manam unnam and ivalti topic vachesi money anedi andarki chaala important kada and money anedi mottham sarvam kuda kaadu kaani money anedi important right so what are the small tips you follow to save money meeru aa chinna chinna tips emaina follow chestara money save cheyadaniki ante pedda mottham laga kuda chinna chinna mottham lo save cheyadaniki elanti tips meeru follow avutaru adi na tho paatu share cheskondi meeru naaku call cheyalante na phone number 0402323 0030 and inko number 0402323 4821 and inko number 0402970 4715 అనే నంబర్స్కి కాల్ చేసేసండి అండ్ లేకుంటే మీరు వాట్సాప్ కూడా వేయచ్చు మా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి రైట్ సో టాపిక్ మరోసారి రిపీట్ చేస్తున్నాం వాట్ ఆర్ ది స్మాల్ టిప్స్ యూ ఫాలో టు సేవ్ మనీ ఆ చిన్న చిన్న టిప్స్ ఏంటి మీరు మనీ సేవ్ చేయడానికి ఉపయోగిస్తున్నవి అనేది నాకు కాల్ ఆర్ వాట్సాప్ చేసేసండి సో ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది సాంగ్ తర్వాత మాట్లాడేసుకుందాం అంటే కాలర్స్ని ఆన్ ఎయిర్ తీసేసుకుందాం

0: ఎస్ ఇక టైం 7:08 అవుతుంది అండ్ మనం ఉన్నాం హెల్లో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అండ్ టుడే ఫస్ట్ కాలర్ ఫర్ ద షో ఈస్ పొలిశెట్టి మహేర్ బాబా గారు మనతో పాటు లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే, గుడ్ ఈవినింగ్.
1: నమస్తే అండి రణ ప్రతాప్ గారు, చాలా కాలానికి వచ్చారండి. 7 o'clock
0: ఈవినింగ్ టైం,
1: చాలా సంతోషం అండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో సార్ చెప్పండి, అంటే టాపిక్ విన్నారు కదా,
1: ఇకపోతే అండి మనీ సేవ్ చేయాలంటే అండి చాలా రకాలుగా సేవ్ చేయొచ్చండి. మనం వేస్ట్ ఖర్చులు గట్రా చేయకూడదండి, ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని మిగిలిన డబ్బులు ఆర్డి నెల నెల అండి బ్యాంక్ లో ఆర్డి రికరింగ్ డిపాజిట్ చేసుకుంటే అండి అవే పిల్లలు పెడతాయండి.
0: ఓకే,
1: ఇప్పుడు బాత్ ఉందంటే ఒక గుడ్డు పెడుతుందని ఆ గుడ్డుతో సంతోషించి తింటే పర్వాలేదండి, మొత్తానికి బాత్నే కోసైతే ఒక గుడ్డు కూడా మిగలదండి. అలాగే మనకు వచ్చిన దాంట్లో అండి ఒక 10,000 వస్తున్నాయంటే అండి ఒక 4,000 ఖర్చు పెట్టుకుని 6,000 సేవ్ చేస్తే అవే పిల్లలను పెడతాయండి మనకండి. అంటే 6,000 అండి 6,000 కదండి, 1,000 జీతాలు వస్తున్నాయండి నాకు, వస్తాయండి 30,000 రూపాయలు వస్తాయండి, 6,000 నాకు పెన్షన్ వస్తుంది నెల నెల ఊరు వెళ్తానండి, మొత్తం ఇవి నెల నెల ఒక 20,000 సంవత్సరం.

0: చూడడానికి ఒకసారి రికరింగ్ డిపాజిట్ చేస్తాను నేను.
1: ఓకే సార్, గ్రేట్ గ్రేట్.
0: అలా పెరిగితే మొన్నే మొన్న సెప్టెంబర్ 2 నేను 50 లక్షల 20 వేల 22 వేల చిల్లర అయితే మా ఫ్రెండ్ ఉంటాడండి బ్యాంక్ లో అండి, మీకు మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తాను మెహర్ బాబు ఇవన్నీ అని 4-5 ఫారాలు ఉన్నాయండి, అవన్నీ కలిపి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1,45,000 వస్తుంది మెహర్ బాబు అని లెక్కేసండి, ఒకటే డిపాజిట్ చేసేయండి, దానికి పట్టు ముట్టుకునేది ఏమి లేదండి.
1: సార్ నామినీగా నా పేరు పెట్టండి సార్. గ్రేట్ సార్, గ్రేట్. ఇంకా మీరు 63 ఇంకా చాలా జరగాలి అని చెప్పేసి.
0: ప్రతాప్ గారు
1: సార్
0: ప్రోగ్రామ్ ఏంటండి, నేను అనుకుంటుండండి, నేను బ్లైండ్ అండి, అయినా కానీ చాలా శక్తి వస్తుందండి మీ ప్రోగ్రామ్ ఏంటంటే చాలా హుషారుగా ఉంది, నా మాటలను తెలుస్తుందండి.
1: ఎస్ ఎస్ ఎస్ సార్,
0: చాలా హుషారుగా ఉంటానండి, చాలా థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. రైట్, సో ఇలా ఎఫ్ఎం రెయిన్బో అంటే అందరిది. రైట్, సో చిన్న చిన్న టిప్స్ ఏంటి మీరు మనీ సేవ్ చేసుకోవడానికి, మీరు ఫాలో అవి చిన్న చిన్న టిప్స్ ఏంటి మాతో పాటు షేర్ చేసుకోండి. మీరు నాకు కాల్ చేయాలంటే నా ఫోన్ నెంబర్ 0402323-0030 నెంబర్కి కాల్ చేయొచ్చు, ఇంకో నెంబర్ 0402323-4821 అనే నెంబర్కి కాల్ చేయొచ్చు, అండ్ లేదా ఇంకో నెంబర్ కూడా ఉంది 0402970-4715 నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా కాల్స్ కంటిన్యూగా బిజీ వస్తాయి వాట్సాప్ కూడా వేయచ్చు. మీరు నాకు వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి, అండ్ వీ గాట్ ఏ వాట్సాప్లో మెసేజ్ కూడా వచ్చింది కాబట్టి, హాయ్ రానా, దిస్ ఇస్ మహేందర్ రెడ్డి ఫ్రమ్ ఆత్మానగర్ ఓల్డ్ బోయిన్పల్లి నుంచి మనకి మెసేజ్ చేశారు. వన్ ఆఫ్ ద థింగ్స్ టు సేవ్ మనీ ఈజ్ ఫ్రుగల్ యూసేజ్ అండ్ ఆల్వేస్ లుక్ ఫర్ సీజనల్ సేల్స్ అండ్ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్. అండ్ నార్మల్గా సీజనల్స్ అంటే ఈ సమ్మర్ సీజన్ తర్వాత నెక్స్ట్ వింటర్ సీజన్, రెయినీ సీజన్ వచ్చే గ్యాప్లో మనకి షాపింగ్, ఎస్పెషల్లీ షాపింగ్ చేసేటప్పుడు సేల్స్ ఉంటుంది అనమాట, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అని చెప్పేసి ఆ విధంగా. సో ఆ టైంలో మనం పర్చేస్ చేస్తే డబ్బులు ఆదా అవుతాయి అని చెప్పేసి మహేందర్ రెడ్డి గారు చెప్పారు. రైట్, సో ఇలా మీరు కూడా నాకు వాట్సాప్ చేసి చెప్పొచ్చు, నా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి. రైట్, సో ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్ తర్వాత ఒక సాంగ్ వస్తుంది, సాంగ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాలర్ ఎవరో చూసిద్దాం. సో స్టేట్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఎస్టర్డే క్లాక్ టైం 7:17 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై హెల్లో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ యువర్ ఆర్జే రానా ప్రతాప్ అండ్ వీ హ్యావ్ అ కాలర్ రేణుకా గారు అత్తాపూర్ నుంచి మనకు కాల్ చేశారు అండ్ మాట్లాడదాం. హలో మేడం, నమస్తే, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ మేడం.
1: డబ్బులు ఎట్లా సేవ్ చేయాలంటే ఇప్పుడు ఎక్కువ వృధా చేయకుండా ఇంట్లో ఏమో అవసరమో దానికోసమే ఖర్చు పెట్టాలని.
0: ఓకే,
1: అట్లా సేవ్ చేయొచ్చండి.
0: అంటే ఏమైనా చిన్న టిప్స్ ఇలాంటివి అంటే దీనికి ఇంత రేట్ ఉంటే ఇంత పెడతాను, దీనికి ఇంత ఉంటే ఇంత ఇస్తాను అని చెప్పేసి అట్లా ఏమన్నా
1: ఏంటండి?
0: ఏమైనా చిన్న టిప్స్ అంటే మీరు ఫాలో అయ్యే టిప్స్ ఏమైనా అంటే కూరగాయలు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవడం, లేకుంటే బట్టలు ఎక్కడ అట్లా ఏమైనా ఫాలో అవుతారా మీరు?
1: అట్లనే అండి. అంటే ఎక్కువ ఏం కొన్నా మామూలుగా బట్టలు అండి.
0: ఓకే,
1: ఊరికే అనవసరంగా కొనేయను, అంటే లిమిటెడ్ గా సంవత్సరానికి ఒకసారి.
0: ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ వీ హ్యావ్ అనదర్ కాలర్. హలో,
2: నమస్తే సార్.
0: నమస్తే సార్, రేడియోకి చాలా దూరంగా రండి. చూడండి, నా సన్ నాకే వినిపిస్తుంది, మీ సన్ కూడా నాకే వినిపిస్తుంది. యా, మీ పేరు ఎక్కడి నుంచి సార్?
2: సార్ నా పేరు ఏఎస్ రాయుడు సార్.
0: ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు
2: సార్? కర్నూలు.
0: కర్నూలు, ఓ గ్రేట్. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వింటున్నారా?
2: లేదు సార్, మామూలుగా జనరల్గానే వింటున్నారు.
0: అవునా? ఓకే.
2: అవును సార్.
0: సార్ చెప్పండి సార్, అంటే మీరు డబ్బులు పొదుపు చేయడానికి మీరు ఫాలో అయ్యే టిప్స్ ఏంటి?
2: టిప్స్ సార్, నేను మామూలుగా అంటే మనం డబ్బులు సేవ్ చేయాలంటే సార్ ఒక ఏజ్ అనేది తీసుకుంటే మామూలుగా ఇప్పుడు పెళ్ళి అయినాక ఏజ్ తీసుకున్నా ఆ టైంలో సేవ్ చేయాలనుకుంటే కనుక సార్ పిల్లలు పెద్దగా లోపల వాళ్ళకు ఏం చదువుకోవాలని చెప్పించగలిగేంత మనం అప్పటి నుంచే సేవ్ చేయాలి సార్.
0: ఓకే,
2: దానికి కావాల్సినట్టు ఏంటంటే మనం పొదుపులోనో ఇంకో దాంట్లోనో మనం చేర్పించుంటాం, మన లేడీస్ అందులో ఉంటారు వాళ్ళు, అందులో నుంచి ఫస్ట్ టైం ఒక 50,000 ఇచ్చి సేవ్ చేస్తాము.
0: ఓకే,
2: ఎవరీ మంత్ ఈఎంఐ మనం పొదుపు ఖచ్చితంగా కడతాం కాబట్టి బాధ్యతతో కడతాం. అది నెక్స్ట్ టైం 1,00,000 తీసుకుంటాం, అది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే 10 సంవత్సరాలు మనం తీసుకుంటూ కట్టుకుంటూ వెళ్ళామంటే

0: ఏ సార్, అవి మన పిల్లలు ఎదిగేటానికి వాళ్ళను ఎంటెక్ బీటెక్ కాదు సార్, ఎంబీబీఎస్ కూడా చదివించు.
1: గ్రేట్ సార్, గ్రేట్.
0: సామాన్య మానవుడు చేయొచ్చు, సామాన్యులు చేయొచ్చు సార్ ఈ పనులు. అంటే అట్లా సేవ్ చేసుకోవచ్చు, అట్లా సేవ్ చేయాలి.
1: ఓకే సార్, ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇలా మీరు కూడా అంటే మీరు ఏమైనా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతారా డబ్బులు సేవ్ చేయడానికి అనే టాపిక్ పైన మనం మాట్లాడుతున్నాం. మీరు నాకు కాల్ చేయాలంటే నా ఫోన్ నంబర్ 0402323 0030 అండ్ ఇంకో నంబర్ 0402323 4821 అండ్ ఇంకో నంబర్ 0402970 4715 నెంబర్స్కి కాల్ చేయండి. ఇఫ్ సపోజ్ కాల్ ఎంగేజ్ వస్తుంటే, కంటిన్యూగా బిజీ వస్తే వాట్సాప్లో మెసేజ్ చేసేవచ్చు, మీ పేరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు అని చెప్పేసి. నా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి. సో ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది, సాంగ్ తర్వాత మనం మాట్లాడేసుకుందాం. స్టేట్ నుండి ఆకాశవాణి FM Rainbow 101.9.

0: ఎస్, నీలంలో సమయం 7 గంటల 25 నిమిషాలు అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై హెల్లో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ యర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, ఇవాళ మనం మాట్లాడుతున్నాం డబ్బులు పొదుపు చేయడానికి మీరు ఫాలో అవుతున్న ఆ చిన్న చిన్న చిట్కాలు టిప్స్ ఏంటి అని చెప్పేసి కదా. రైట్, ఇక మనతో పాటు మాట్లాడడానికి రాధాకరు లైన్లో ఉన్నారు. హలో మేడం, నమస్తే.
1: హలో రాణా గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్.
0: యా చెప్పండి మేడం, మీరు ఏం ఫాలో అవుతారు డబ్బులు పొదుపు చేయడానికి?
1: మనకు 100 రూపీస్ వచ్చాయి అనుకోండి, 80 రూపీస్ ఖర్చు అయినా 20 రూపీస్ పక్కకు పెట్టాలి.
0: ఓకే.
1: ఒక కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, ఒక్కళ్ళు కష్టపడి 4 తింటం కాకుండా అవకాశం ఉన్నోళ్ళు ఏదైనా పని చేసుకోవాలి, అప్పుడు సేవింగ్స్ చేసుకోవచ్చు, తర్వాత అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఉన్నోళ్ళకి అవసరం లేదు, కానీ మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు వర్క్ చెయ్యాలి ఏదో ఒకటి.
0: అవును.
1: దానివల్ల సేవింగ్స్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
0: ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ వీ హ్యావ్ అనదర్ కాలర్, మంకా భాస్కర్ గారు కూడా లైన్ లో ఉన్నారు. హలో మేడం, నమస్తే. గుడ్ ఈవినింగ్.
2: నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా?
0: యా, నేను బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు?
2: బ్రహ్మాండంగా ఉన్నా. ఏంటంటే, అన్నిట్లో పొదుపు అనేది ఒక డబ్బే కాదండి, ప్రతి చిన్న దాంట్లో చేస్తే అది చిన్న చిన్న పొడుకు అని అన్నట్టుగా ఒక నీటి బొట్టు ఎంత పెద్దగా సేవ్ చేసామంటే ఎంతో జాగ్రత్త పడచ్చు కదా, లాభం పొందుతాం. ముఖ్యంగా ఈ రోజు బైసైకిల్ డే కాబట్టి యువతకి ఏంటంటే వీలైనంత వరకు సైకిల్ వాడుకొని ఉపయోగిస్తే ఖర్చు తగ్గుతుంది కదా, ఫస్ట్ పాయింట్. ఇంకా లేడీస్ కి ఏంటంటే ముఖ్యంగా వంటింట్లో చిట్కాలండి ఇవి. గ్యాస్ స్టవ్ మనం వంట చేసేటప్పుడు చాలా మంది ఆ పెట్టిన పాత్ర కంటే కూడా ఫ్లేమ్ ఎక్కువ పెట్టేస్తారు, అది గ్యాస్ వేస్ట్ అయిపోతూ ఉంటది. అలా చిన్న చిన్న వాటి నుంచి మనం పెద్దగా చిన్న పొదుపు చేస్తే అది పెద్దగా లాభాన్ని ఇస్తుంది. అలాగే మన నీళ్లు, వాటర్ వదిలే చాలా మంది వదిలేసి అది నిండిపోతూ ఉంటాయి, పాత గిన్నెలు అవి పోతూనే ఉంటాయి కదా, కరెంట్ అనమాట, కరెంట్ ఒకటండి, ఎక్కడ అవసరమో అక్కడ వాడాలి. అలాగే చిన్న చిన్నవన్నీ కూడా మనకి లాభాన్ని ఇస్తాయి.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలా మీరు కూడా నాకు కాల్ చేసి చెప్పచ్చు మీరు ఎలాంటి చిట్కాలు ఫాలో అవుతారు, ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారు కి మనీ సేవ్ చేయడానికి అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. మీరు నాకు కాల్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 0402323 0030, అండ్ ఇంకో నెంబర్ 0402323 4821, అండ్ ఇంకో నెంబర్ 0402970 4715 నెంబర్స్కి కాల్ చేయండి. లేదా మీరు నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు, నా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి. సో ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్ వస్తుంది, దీని తర్వాత ఒక సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం,

0: స్టూడియో క్లాక్లో టైం 7:32 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ మనతో పాటు మాట్లాడడానికి కుమార్ గారు గుంటూరు నుంచి లైన్లో రెడీ ఉన్నారు. హలో సార్, నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, మీరు ఏం ఫాలో అవుతారు, ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారు డబ్బులు పొదుపు చేయడానికి?
1: అంటే డబ్బులు పొదుపు చేసుకోవాలంటే మనం ఇందాక కాలర్ చెప్పినట్టు ఆదాయంలో నుంచి మనకు వచ్చిన ఆదాయంలో నుంచి ఒక రూల్ ప్రకారంగా కొంత 10% కానీ 20% కానీ తీసి పక్కన పెట్టుకోవాలి.
0: ఓకే,
1: అదొక రూల్ పాటించాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది నెల నెలకి సరుకులు ఇంత అని కొంటుంటారు.
0: అవును,
1: కానీ అలా కాకుండా ఏ రోజు వస్తువులు ఆ రోజు కొనుక్కుంటామో రైట్ అండి.
0: ఓకే,
1: ఇప్పుడు సోప్ అయిపోయింది అనుకోండి, సోప్ అయిపోయిన వెంటనే సోప్ కొనుక్కోవచ్చు.
0: ఓకే,
1: కానీ ఒక రైస్ కు మాత్రం ఒక ఎగ్జాంపుల్ అనమాట.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ మనతో పాటు మాట్లాడే మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నో వరీస్, కాల్ డిస్కనెక్ట్ అయింది. రైట్, ఇలా మీరు కూడా నాకు కాల్ చేసి మాట్లాడేయచ్చు, నాతో చెప్పొచ్చు మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారు డబ్బులు పొదుపు చేయడానికి అనే టాపిక్ పైన మనం మాట్లాడుతున్నాం. మీరు నాకు కాల్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 0402323 0030 అండ్ ఇంకో నెంబర్ 0402323 4821 అండ్ ఇంకో నెంబర్ 0402970 4715 ఈ 3

0: ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ లేదా మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి. అండ్ మనకు కాలర్ వస్తున్నా, మాట్లాడేద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే మేడం.
1: శారా గారు, చాలా రోజుల తర్వాత వచ్చే మీ వాయిస్ వింటున్నా.
0: యా, థ్యాంక్ యూ. మీ పేరు ఎక్కడి నుంచి మేడం?
1: కౌసల్య, హిమాయత్ నగర్ నుంచి
0: మాట్లాడుతున్నా. డన్. చెప్పండి మేడం, మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారు డబ్బులు సేవ్ చేయడానికి?
1: డబ్బులు సేవ్ చేయడానికంటే మనకి మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి.
0: ఓకే.
1: ఒక ఏదైనా కొనాలి అంటే అవసరం, నెక్స్ట్ అత్యవసరం, నెక్స్ట్ అనవసరం.
0: ఓకే.
1: ఇప్పుడు మాకు మనకి అవసరం అనుకుని కొంటాం, అత్యవసరం అయితే కొంటాం. అనవసరం అయినప్పుడు కొంతమంది ఏదో ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా ఇస్తున్నారని, అదేదో సినిమాలో శ్రీలక్ష్మి 15 రూపాయలు పట్టుకుని ఉంటే స్పూన్ ఫ్రీగా ఇస్తున్నారని కొంటుంది. బ్రహ్మానందంగా అయితే తిట్లు తింటుంది బాగా. అలాగా ఇప్పుడు ఏమిటంటే, ఇది కొంటే అది ఫ్రీ అంటారు, కానీ ఆ రెండింటి డబ్బులు అందులోనే వేసేస్తారు వాళ్ళు.
0: అవును అవును.
1: అలా అక్కడ మనం మోసపోతూ ఉంటాం. అదేకాదు కొందరు గొప్పలకు పోయి పాదిన సామాన్లని ఇవని ఏమని అవసరం ఉన్నా లేకపోయినా ఇంటి నిండా అందరూ వచ్చి మెచ్చుకోవాలను ఏమిటో మరి వాళ్ళు ఇది ఇంటి నిండా పెట్టేసుకుంటూ ఉంటారు. అటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి.
0: ఓకే.
1: నేను అవసరం ఉంటేనే కొంటాను, అవసరం లేకపోతే ఉన్నదాంతో మేనేజ్ చేసేటివే మనం.
0: గ్రేట్ అండి, గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. రైట్. సో ఇలా మీరు కూడా నాకు కాల్ చేయొచ్చు. మీరు నాకు కాల్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 04023230030, అండ్ ఇంకో నెంబర్ 04023234821, అండ్ ఇంకో నెంబర్ 04029704715 నెంబర్స్కి కాల్ చేయండి. లేదా వాట్సాప్ కూడా చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి. రైట్. సో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, అండ్ సాంగ్ తర్వాత మళ్ళీ మనం కాలర్స్తో మాట్లాడేద్దాం.

0: స్టడీ క్లాక్లో టైం 7:41 అవుతుంది. ఎన్మన్తో పాటు మాట్లాడడానికి మరో కాలర్ ఓలేటి ప్రభాకర్ గారు లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే.
1: సార్ నమస్కారం. సార్ రాణా గారు, ఓలేటి ప్రభాకర్ అని మాట్లాడుతున్నాను.
0: ఎస్ సార్.
1: అయితే మనకి పొదుపు చర్యలు ఏమిటంటే ఉన్న దాంట్లోనే కొంత చేసుకోవాలి అనేది.
0: చెప్పండి సార్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో
1: హలో.
0: ఎస్ సార్, చెప్పండి. ఇప్పుడు
1: హలో
0: వినిపిస్తుంది సార్, చెప్పండి.
1: మా మనవరాలు ఉంది ప్రస్తుతం ఒక 5 ఇయర్స్ అనమాట. ఆమెకి 20 ఏళ్ళకి వచ్చేసరి 20-25 ఏళ్ళు పెళ్లికి వచ్చేసరికి అని చెప్పని కొంత సుకన్య అని చెప్పని మన పోస్ట్ ఆఫీస్ లో ఉంది.
0: అవును, సుకన్య సమృద్ధి యోజన అని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్
1: అది. ఆమె 20-25 ఏళ్ళు పెళ్లికి వచ్చేసరికల్లా పనికి వస్తాయి, కొంత మొత్తం తయారవుతుంది, ఏ ఇబ్బంది ఉండదు, కొంత ఇబ్బంది ఉండదు. అలాగే
0: హలో, యా నో వరీస్, కాల్ డిస్కనెక్ట్ అయింది. మనం మరో కాలర్ ఉన్నారు లైన్లో. హలో. సో ఈ కాల్ కూడా డిస్కనెక్ట్. సో ఒక శ్రోతలకు ఒక వినపం ఏంటంటే, మీరు కాల్ చేసినప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా అండ్ చాలా దూరంగా, రేడియోకి చాలా దూరంగా వచ్చి మాట్లాడండి, సో దట్ డిస్టర్బెన్స్ కాకుండా హ్యాపీగా మనం మాట్లాడవచ్చు. సో మీరు నాకు కాల్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 0402323 0030 అండ్ ఇంకో నెంబర్ 0402323 4821 అండ్ ఇంకో నెంబర్ 0402970 4715 నెంబర్స్కి కాల్ చేయండి. అండ్ లేదా వాట్సాప్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు. స్టేట్ ఇండియా ఆకాశవాణి FM 101.9.

0: Yes, 2 o'clock. The time 7:48 is in the end. You are listening to Akashwani FM Rainbow 101.9 MHz. By Hello Rainbow Live Phone In Program with me RJ Rana Pratap. And yeah, now we have a caller, Sambar Shivagaru, Hyderabad. Nunchi call chestunnaru. Hi sir, namaste. Good evening.
1: Good evening, sir.
0: Good evening, sir. Chappandi sir. Topic vinnara sir? Yes, sir. Chappandi.
1: Sir, ee rojullo podupu ante chaala kashtam aipindi.
0: Avunu sir.
1: Ante everyday expenses.
0: పెరిగిపోతున్నాయి
1: తెలిసిపోతుంది. సో ఇంకొకటి కంపారిజన్ పక్కింట్లో మన ఉంది మన ఇంట్లో లేదు, దానివల్ల ఎక్స్పెన్సెస్ ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పాల్సింది ఒకటే, 10,000 రూపీస్ వచ్చిన వాళ్ళు ఒక 500 రూపీస్ పిల్లలతో చిన్న చిట్టి దాంట్లో బాక్స్ పెట్టి పెట్టేస్తే వాళ్ళకి తెలిసింది పొదుపు అనేది మనకి
0: తెలిసింది.
1: అలాంటి చిన్న చిన్న స్టార్ట్ చేస్తే మనం పొదుపు అనేది ఈజీగా చేస్తుంది నా అభిప్రాయం.
0: గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇలా టైమ్ 7:50 అవుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఓన్లీ 10 మినిట్స్ అండ్ యా 10 మినిట్స్ ఎవరు ఆ లాస్ట్ కాలర్స్ అని చెప్పేసి మనం చూద్దాం. సో మీరు నాకు కాల్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 0402-323-0030 అండ్ ఇంకో నెంబర్ 0402-323-4821 అండ్ ఇంకో నెంబర్ 0402-970-4715 నెంబర్స్కి కాల్ చేయండి. డబ్బులు సేవ్ చేయడానికి మీరు ఎలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతారో నాతో షేర్ చేసుకోండి. రైట్, స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎస్ టైమ్ 7:55 అవుతుంది అండ్ లాస్ట్ కాల్ ఆఫ్ ఫర్ ద డే అండ్ యా మాట్లాడదాం. ఓ సారీ, కాల్ డిస్కనెక్ట్ అయింది, నో వరీస్. రైట్ ఇక టైం 7:55 అవుతుంది, ఎగ్జాక్ట్గా మనకి 8:00కి వార్తా ముఖ్యాంశాలు వింటారు అండ్ 8:03 నుంచి తెలంగాణ అనే ప్రోగ్రాంలో మనం ఉంటాం. సో స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ యా

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉమ్మడి పాలమూరు జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. పలు ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లను పరిశీలించడంతో

పాటు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో విదేశీ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. తెలంగాణలో 2 జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవున 7,597 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టుతారు. హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యకులు పాల్ మషాటిలేతో సమావేశం నిర్వహించారు. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. షామీర్పేటలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్లో నిర్వహించిన అంతర్జాతీయ విత్తన విద్య పారిశ్రామిక అభివృద్ది శిక్షణ కార్యక్రమం ఈరోజు ముగిసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఈరోజు భారతీయ ఏనుగులపై పశు సంరక్షకుల టాక్ షో నిర్వహించారు. సందర్శకులకు ఏనుగుల జీవన విధానం, ప్రవర్తన, ఆయుషు, జూలో రోజువారీ ఆహారం గురించి జంతు సంరక్షకులు అవగాహన కల్పించారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యా సంస్థల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల 2వ జాబితా ఈరోజు విడుదల చేసినట్టు సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు తెలియజేశారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రేపు, ఎల్లుండి చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

గురించి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈరోజు మనము తెలంగాణ అంటేనే జానపదం. సో పాట లేనిది మన రాష్ట్రం కూడా రాలేదు కాబట్టి తెలంగాణలో జానపదం ఎప్పుడు మొదలైంది అని చెప్పేసి దీని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్గా తెలంగాణలో జానపదం ఎప్పుడు మొదలైందో ఖచ్చితమైన సంవత్సరం చెప్పడం కష్టం, బికాస్ ఎందుకంటే జానపదం అనేది పుస్తకాల్లో రాసిన సాహిత్యం కంటే ముందే ప్రజల జీవన విధానంతో పాటు పుట్టిన మౌఖిక సాంప్రదాయం అన్నమాట. అంటే మన జానపదం అంటే నార్మల్గా వేరే సాంగ్స్ లాగా ఏదో ఒకటి ఇమాజినేషన్ చేసి వచ్చే సాంగ్స్ కాకుండా ఇవి మన ప్రజలు, తెలంగాణలో ఉన్న ప్రజలు వాటి డైలీ దినచర్య గురించి ఆలోచించి రాసిన పదాలు అన్నమాట ఇవి. అంటే జనాలకు సంబంధించి జీవ వైవిధ్యం వీటన్నిటిని చూపే విధంగా ఉండేదే ఈ తెలంగాణ జానపదం అన్నమాట. అండ్ ఇవన్నీ గ్రామాల్లో ప్రజల తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చిన కథలు, పాటలు, గాథలు, పురాణాలు, వీరి చరిత్రలు, పండుగలు వీటన్నిటి ఆధారంగా ఇదంతా కూడా ఒక గాడిన పెట్టి సో అన్ని పదాలన్నీ ఒకటి ఒకటి చెరిపిన పదమే ఈ తెలంగాణ జానపదం అన్నమాట. రైట్, సో మాట్లాడదాం ఇలాంటి తెలంగాణ జానపదాలకు సంబంధించి. ఇంకా తెలంగాణ జానపదంలో ఏమేమి ఉన్నాయి ఇవన్నిటి గురించి కూడా ఈ తెలంగాణ అనే కార్యక్రమంలో మాట్లాడదాం. అండ్ దానికి ముందు ఈ సాంగ్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం తెలంగాణ గురించి, తెలంగాణ జానపదాల గురించి.

ఎస్ 2 o'clock టైం 8:05 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై తెలంగాణం అనే కార్యక్రమం. అండ్ ఇందులో ఈ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన హిస్టరీ, ఆర్ట్, కల్చర్ అండ్ లిటరేచర్ వీటన్నీ

నిలంలో సమయం 8:12 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెట్స్పై తెలంగాణం అనే కార్యక్రమం. అయితే తెలంగాణలో జానపదం ఎప్పటి నుంచి ఉంది అంటే, తెలంగాణ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా నివసిస్తున్న రైతులు, గొల్లలు, కురుమలు, కోయలు, లంబాడి వంటి సామాజిక జీవన విధానం నుంచే జానపద గేయాలు, కథలు, నృత్యాలు అన్నీ పుట్టుకొచ్చినాయి అన్నమాట. అంటే వాళ్ళు జైలీ చేసే పనులతోనే ఒక పదాలు అనేది ఈ విధంగా పుట్టుకొచ్చినాయి. ముఖ్యంగా గిరిజన సాంప్రదాయాలు, జాతరలు, పంటలు, పండుగలు, పెళ్ళిళ్ళు, దేవుల ఆరాధనలు జానపద కళలను అభివృద్ధి చెందాయి అన్నమాట. అండ్ కాకతీయుల కాలానికి నుంచే అంటే 12వ-14వ శతాబ్దాలకు ముందే అనేక జానపద సాంప్రదాయాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారన్నమాట. అంటే సమ్మక్క సారలమ్మ గాథ వంటి జానపద కథలు ఆ కాలానికి చెందినవే అని చెప్పేసి చెబుతుంటారన్నమాట. అండ్ తెలంగాణ జానపదం ప్రత్యేకతలు ఏమిటంటే, డప్పు పాటలు, ఒగ్గు కథ, బుర్రకథ, కోలాటం, లంబాడీల నృత్యం, బ్రతుకమ్మ పాటలు, బోనాల పండుగలు, గొల్ల సుద్దులు ఇవన్నీ కూడా తెలంగాణ జానపదాలని భాగాలే అన్నమాట. సో దానికి ఎగ్జాంపులే రీసెంట్గా వచ్చిన బలగం సినిమాలో మొత్తం చివరిగా వచ్చే బలరామ నరసయ్య పాట కూడా ఈ తెలంగాణ జానపదమే అన్నమాట. సో ఇప్పుడు ఆ సాంగ్ మీకోసం.

బంగారు సావు తెచ్చిండు, సంబరంగా పంపించాలి. సపోర్ట్ చేయరా, సపోర్ట్ చేయి.

నిలయంలో సమయం 8:18 అవుతుంది. అండ్ మనము తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణలో జానపదాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే జానపద కళారూపాల విషయానికి వస్తే తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జానపద కళలు ఒగ్గు కథ అండ్ మనం చిన్నప్పుడు విని ఉండొచ్చు మల్లన్న బీరప్ప వంటి దేవతల కథలను గానం చేస్తూ చెప్పే కళని ఈ ఒగ్గు కథ అనమాట. అండ్ డప్పు నృత్యం అండ్ డప్పు వాయిద్యంతో చేసే ఉత్సాహభరితమైన నృత్యమే ఇది అనమాట. అండ్ లంబాడి నృత్యం, గుస్సాడి నృత్యం అండ్ బంజారా సామాజిక వర్గానికి సంబంధించి బంజారా మహిళలు సాంప్రదాయబద్ధంగా ఆడే నృత్యమే ఈ లంబాడి నృత్యం అనమాట. అండ్ కోలాటం కర్రలతో చేసే సామూహిక నృత్యమే ఈ కోలాటం అనమాట. సో ఇట్లా ఈ విధంగా చాలా వరకు ఒగ్గు కథ కావచ్చు, బుర్ర కథ, డప్పు నృత్యం, లంబాడి, గుస్సాడి ఇలా అన్నీ కూడా ఆయా సామాజిక వర్గాలతో పాటు తెలంగాణలో ఉన్న జీవితాలను బయట చెప్పే నృత్యాలు ఇంకా ఇవన్నీ కూడా తెలంగాణ జానపద కళారూపాలుగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి మనం ఇప్పుడు బుర్రకథను విందామన్నమాట. మన తెలంగాణకు సంబంధించి బుర్రకథ ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి.

0: చెప్పబోయే కథ ఏమిట్రా
1: నాయన? కౌరవ పాండవ యుద్ధం కాదు, గంగా నమ్మ మహత్యం కాదు, రాయ్ భోజరాజు కథ కానే కాదు, కాశీ మజిలీ

0: సిరి సంపదలకు నిలయమైన మన ఆంధ్ర రాష్ట్రంలో రాకాసిగడ్డ అనే ఊరుంది. ఆ ఊళ్ళో 190 మంది రెక్కల కష్టం మీద బతికేవాళ్ళు. అక్కడ ప్రేతరాజ అనేవాడు ఒకడున్నాడు.
1: నాకెందుకు తెలీదు, పేతలు తినేవాడుగా.
0: పేతలు కాదురా, ప్రేతరాజు.
1: ఓహో, ప్రేతమా అంటే పీనుగుల్ని పీకు తినేవాడు అన్న మాట.
0: వాడు ఎటువంటి వాడయ్యా అంటే

0: అంతకిట జంతవిత ఈ పేరయ్య పరిస్థితిని అవకాశంగా తీసుకుని ప్రేతరాజు తన చేను పక్కనే ఉన్న అతని రెండెకరాలు కాజేయాలనుకున్నాడు.
1: అందుకు ఏం చేశాడో,
0: అప్పులెన్నో ఇచ్చినాడు వాడు, ఆశలే కల్పించినాడు, వేడి ముద్రలే గుద్దించినాడు, మెడపు ఉరితాడు తగిలించినాడు, చేతి కందిన పంట కొంప చేరక ముందే బట్టీకి చెల్లేసి కట్టి కనిపించాడు. ఈ విధంగా అప్పులిచ్చి వేలి ముద్రలేయించుకుని వచ్చిన పంట వడ్డీ కింద కాజేసి ఆ రెండెకరాలు స్వాహా చేసుకున్నాడు ప్రేతరాజు. అయినా అప్పు తీరలేదు, పేరయ్యను పెద్ద పాలేరుగా వేసుకున్నాడు, వడ్డీ కూడా తీరలేదని పెద్దాన్ని కూడా పల్లకేసుకున్నాడయ్యా.
1: చూసావంటరా, ఆఖరికి ఈ స్థల వల్ల రైతు పాలేరుగా మారాడన్నమాట.
0: అయినా వాడి దాహం తీరలేదురా, బుడ్డాన్ని కూడా గొట్లకాడికి పంపమన్నాడు.
1: ఈ చేతరాజు గాడు ఒట్టి పీరుగుల్లే తింటాడు అనుకున్నాం గానే, చూసావరా బతుకున్న మనుషుల్లో పీకుతుంటున్నాడు రైడు.
0: ఇటువంటి ప్రాతరాజుకు

0: నడుము చూడు నడుము అందం చూడు నడుముకు తగ్గ నాదుడు నేడో అందాల కూతున్నది అది ఎవ్వన తాపం గోపలేక ఊగుతున్నది.
1: ఓ రోజుల భీముడు కట్టెలు కొడుతున్నాడయ్యా, రాతరాజు కుమారిమణి కండలు తిరిగిన దండలు చూసింది, వయ్యారి బామా తిమ్మురి పుట్టే రమ్మున చూసింది, నావిరంగా కట్టెలు కొట్టే జోరును చూసింది, కండ చూసి కైదండలు చూసి కట్టెలు కొట్టే జోరును చూసి దేవుడిపై కన్నే వేసింది, నావిరంగా రారమ్మని తయే చేసింది. పాపం భీముడికి ఇదేం తెలియదాయా, కట్టెలు కొట్టి కొట్టి అలిసిపోయి ఆ రాత్రి గొడ్లసామిట్లో చొప్ప కట్టేసి పడుకున్నాడయ్యా. అప్పుడు త్రేతరాజు కూతురు ఎలా వస్తోందిరా అంటే,
0: వస్తోందిరా పిల్ల వస్తోందిరా, పిల్లిలాగా మెల్లగొస్తోందిరా, వస్తోందిరా పిల్ల వస్తోందిరా.

0: అటు చూసి ఇటు చూసి ఎదురుగా పడుకున్న భీమయ్యనే చూసి
1: ఏం చేసిందే?
0: ఒకసారి ఒళ్ళిరిచినాది, కలవిని ఎదగబట్టినాది, చంపలే ఎరుపెక్కినాయి, తీరకు చిల్లి తల్లిచ్చినాయి. ఆపుకోలేనట్టి విరాధోటి ఒక్క పూపున పోయి పైన పడ్డాది,
1: పైన పడ్డాది.
2: దేవుడు తత్తరపోయాడు, విదిలించుకున్నాడు, అయినా వదల్లేదు, గట్టిగా వాటేసుకుంది. అంతలో
1: ఏం జరిగింది?
0: పళ్ళపళ్ళమంటూ మెరుపు లేని ఒక ఉరిమే ఉరిమింది, రాయలు పెక్కిన చూపే చండ్ర నిప్పులు చెరిగింది. గృహద్దుడై ప్రేతరాజుతో హంకరించినాట, కన్ను కర్రపై గట్టి పట్టుకుని బసలే కొట్టాట, తలంగు తగదిమి తరికిట తరికిట

ఈ విధంగా పరుగెత్తి పరుగెత్తి తెల్లవారులు పరిగెత్తుతూనే ఉన్నాడు. తెల్లవారేసరికి ప్రేతరాజు గుండాలు అతన్ని తరిమి తరిమి పట్టుకున్నారు. పట్టుకుని ఎద్దుల

0: ఇలా హింసలు పెడుతూ దేవయ్యను లాక్కొచ్చి ప్రేతరాజు కాళ్ల ముందు పడేశారు. అప్పుడు ప్రేతరాజు కాలయముడిలా ఆగ్రహదగ్గుడై ఇచ్చి భీముణ్ణి డొక్కలో తన్నాడు. వాడు బంతిలా ఎగిరి కట్టెలు కొట్టి గొట్టెలు పక్కన పడ్డాడు.
1: అప్పుడు ఏం జరిగింది?
0: పక్కని ఉన్న గొట్టలినప్పుడు ఒడిసి పట్టినాడు. సింగమై గొట్టని నెత్తి గమం తొక్కినాడు. గుదగించి గుండాల పైన హంకరించినాడు. గుండాలందరి గుండెలు దారి వెనక్కి తగ్గారి. ప్రేతరాజు జారిపోతున్న గుండాలందరినీ చూస్తూ, చూస్తారా నా కొరకలారా సఫా చేయక అన్నాడు.
2: బాణాకర్రలు భీముని తలపై పటపటలాడాయా, ప్రాణం లేని పరిసలు గుండెలు.

0: ఇలాంటి దుర్మార్గుడు ప్రేతరాజు ఒక్కటి మూలంగా రోజుకొక భీమయ్యేలా బూడిదైపోతున్నాడు. ఓ పేరయ్య ఊరదులు వెళ్లిపోతున్నాడు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
1: ఓ తెలుగు బిడ్డ, ఓ వీర యోధుడా, దేవయ్య లేచిరావయ్యా. ఓ తెలుగు బిడ్డడా, ఓ వీర యోధుడా, దేవయ్య లేచిరావయ్యా. అన్యాయములు జరుగుతుంటే, దౌర్జన్యములు సాగుతుంటే, దుష్ట శక్తులు పెరుగుతుంటే, మనిషి మనిషిని దోచుతుంటే, దోపిడీ వర్గాల దుర్మార్గముల నడిచి మనంత ఒక్కటిగా నిలవాలి. ఓ తెలుగు బిడ్డడా, ఓ వీర యోధుడా, దేవయ్య లేచిరావయ్యా.
0: చెమ్మగిల్లిన కూలి కళ్ళే, చండ నిప్పులు చెరుగుతుంటే, చిరికిపోయిన రైతు బ్రతుకు జీవశక్తిని

స్టూడియో క్లాక్ టైం 8:33 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై తెలంగాణ అనే కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ తెలంగాణ జానపద యొక్క చరిత్ర మనకు ఏం సంరక్షిస్తుందంటే ప్రజల అసలు జీవన విధానాన్ని తెలియజేస్తుంది, గ్రామీణ సంస్కృతిని సంరక్షిస్తుంది. మన తెలంగాణ జానపదం గిరిజన సాంప్రదాయాలను నిలబెడుతుంది, భాష సంపదను కాపాడుతుంది, తెలంగాణ ప్రత్యేక గుర్తింపునకు బలపరుస్తుంది. అండ్ ఇందులో మెయిన్గా తెలంగాణ జానపద సాహిత్యం ఎక్కడి నుంచి తీసుకుంటారంటే సామెతలు, పొడుపు కథలు, జానపద కథలు అండ్ వీరగాథలు వీటన్నిటితో పాటు ఈ జానపదం అనేది మొదలవుతుంది అన్నమాట. అండ్ మన తెలంగాణ ఈ తెలంగాణ జానపదాలో ఎప్పుడు కూడా మన తెలంగాణకు సంబంధించిన భాష, యాస, కట్టు, బొట్టు వీటన్నిటి తెలియజేస్తూ మన తెలంగాణ జీవనాన్ని, జీవితాన్ని పాట రూపంలో బయటకు వస్తుంటాయి అన్నమాట. అందులో కొన్ని ఎగ్జాంపుల్సే ఈ పాట అన్నమాట. నెక్స్ట్ వీర తెలంగాణ నుంచి ఈ పాట.

స్టూడియో క్లాక్ల టైం 8:40 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై తెలంగాణ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఆట పాట కట్టుబొట్టు సంస్కృతి వాటి గురించి మాట్లాడుతూ అందులో ప్రధానంగా జానపదం కేవలం పాటతోనే ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెట్టింది, అదే మన తెలంగాణ. సో తెలంగాణ పాటల్లో మనం మాట్లాడుకుంటున్నట్టు సర్వసాధారణం చాలా సింపుల్ వర్డింగ్స్ ఉంటాయి అండ్ పెద్ద సాహిత్యం ఏమి కాదు, కేవలం మన జీవనం. పొద్దున ఏ టైంకి లేస్తాం, పొద్దుగాల ఎట్లా లేస్తాం, లేచినాక ఏమేమి చేస్తాం, బాయికాడ పోతాం, ఏమేమి చేస్తాం, అట్లా ఈ విధంగా కంప్లీట్గా మన జీవితాన్ని, మన కష్టాలను, తెలంగాణ కష్టాలను, తెలంగాణ అస్తిత్వాన్ని వీటన్నిటి గురించి చెప్పే విధమే ఈ తెలంగాణ యొక్క జానపదం, తెలంగాణ జానపద కళలు కళారూపాలు అన్నమాట. సో అట్లా ఇంతమంది మనం బుర్ర కథ విన్నాము, దాంతో తెలంగాణకు సంబంధించిన పాటలు ఈ విధంగా, అండ్ తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఆ ఉద్యమం కూడా ఏ విధంగా జరిగింది, అండ్ దాని తర్వాత బండి వెనుక బండి గట్టి ఏ విధంగా అప్పట్లో మనము నైజాం సర్కార్ మీద ఏ విధంగా ఉద్యమం చేసినాము అంతా కూడా తెలంగాణ నుంచి ప్రారంభమైంది, అండ్ తెలంగాణ పాటల్లో క్లియర్గా చెబుతాయి అన్నమాట అదే తెలంగాణ జానపదాలు, రైట్? సో ఇప్పుడు అప్పటి నైజాం సర్కార్ మీద ఏ విధంగా అయితే మన తెలంగాణలో ఎదురుండి పోరాడారో ఆ పాట మీకోసం.

0: FM Rainbow 101.9, musically yours.
1: నీలం సమయం 9:02 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై రిమ్ జిమ్ హైదరాబాద్ ప్రోగ్రామ్ విత్ యువర్ ఆర్జే రణప్రతాప్.

money and any shine.

2 o'clock టైం 9:20 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ బై రిమ్ జిమ్ హైదరాబాద్ షో విత్ యువర్ ఆర్జే రానా ప్రతాప్.

స్టూడియో క్లాక్ల టైం 9:25 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై రిమ్ జిమ్ హైదరాబాద్ షో విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ టైం 9:25 అవుతుంది కాబట్టి ఇంకా ఈ రోజుతో నా షో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మరో షోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.